0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇశ్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు. ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు, యోబాబు మొదలైనవారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యములో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు, ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల క్రిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు. అతని ద్వారా ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు. వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించివేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో యెరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చిపడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటిని పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిల్ యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా 2 గ్రంథాలు. 1 క్రియల గ్రంథం, 2 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

0: ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి కదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువా 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజెరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా, ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడి గల రాజు. యాబీను యెహోషువకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివ్ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవుకా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ను విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదామన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే, వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో 10 మంది వేగుల వారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియ శ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 300,000, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పు వైపున రాజులు 2, సీహోను మరి ఒకడు ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు. యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13వ అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13-22 అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము, మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువా వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా. దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400, 2 1500, 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువా యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువా యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువా శత్రువులపై దాడి చేసి వాడిని ఓడించాడు. యెహోషువా అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువా ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువా చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేము, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతుల గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురి చేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, తన 300 మంది వ్యక్తులలో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా?
1: సోదరి సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను, అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి. అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగటానికి మోకాళ్ళూని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళూని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మలను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును, బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా? 32,000 మంది నీకక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 మందిలో 22,000 మంది పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మంది మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరి సోదరులారా వింటున్నారా? పిలుపు, ఏర్పాటు అని 2 అంశాలు మీకు పరిచితమే కదా. దేవుడు ఏర్పరుచుకుంటాడు, గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ ఎందుకొచ్చిన శ్రమ అంటూ నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వర త్వరగా నీళ్లు చేత్తో తీసుకుని నాలుకతో గతుకుతూ ఒక నిమిషంలో నది దాటి అవతలికి వెళ్లిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 పాళ్లు గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ. వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాస బలం. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు, నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష పట్టుదల గలవారు, అంకిత భావము గలవారు. కొదమసింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, వట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు. అన్నాడు, నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్ట కొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమికొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి, కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బోరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు. వారు ఇశ్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బూరలు మోగాయి. వెంటనే కుండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొచ్చు మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషేయా 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 33:11, సామెతలు 19:12, రాజు కటాక్షము గడ్డిమీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20, మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 కీర్తనలోని సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8 వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కొండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కొండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కొండ. గిద్యోను కొండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగు రాదు. మనము ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి.

మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పి పత్రిక 2:15. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14:8. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం. అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. 8:00. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5:00. గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసు ప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము, తలాంతులు ఆయన పనికోసం ధారాళంగా ఇవ్వండి, ప్రార్థించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు, సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనుయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15:00. గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు, సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను, బొమ్మజమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు, పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్య

0: ఆచరణలో సహకరించండి, వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను, జబహును, సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీవంటివారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు, మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తి దూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు. 22వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మలను రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్మలను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతి, సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు, మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలు, ఈ జాపితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్టమీద వేశాడు. ఈ విధంగా 1,700 తులముల బంగారం పోగయింది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు, అతని ఇంటివారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అబీమెలకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇశ్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు. బయలుదేవతలను ఆరాధించసాగారు. బయల్ పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు, వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు. ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు. 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో, విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య, అదే దైవ నిర్ణయం. ఆదాము హవ్వలు భార్యాభర్తలు. అనేకమంది ఆదాములు లేరు, దేవుడు ఆదాము ప్రక్కటెముకలన్నీ తీయలేదు, ఒకే ప్రక్కటెముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా, అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు, ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇస్రాయేలు జాతి వచ్చింది, ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు, నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇస్రాయేలీయులు మళ్లీ భ్రష్టజీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు. ఇలాగా వీరి భక్తి క్షీణం, వృద్ధి, అమావాస్య పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఒకటి యెరుబ్బయలు, రెండు యెరుబ్బాబెలు, మూడు యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
2: ప్రిలరా, ఈనాటి సందేశం ద్వారా, గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే రెండు అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 మంది ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకుని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపంలో పడడానికి కారణమైంది. ప్రిలారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నీ కృపలేనిదిన్నే బ్రతుకలేను.
1: శ్రమలలో సహితం సంతోషరాగం నేర్పిస్తాడు. నిరాశలలో కృంగియున్నప్పుడు ఆశల రాగాన్ని పలికిస్తాడు.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

0: ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు యోగ్యుడా, ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్,
1: ఆమేన్. ధ్యానించబోతున్నాము, చూస్తానికి వన్ లైనర్ గా ఉంటది. ఏంటది? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు నరహత్య చేసేవారు ఉన్నారా? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు చేతుల ఎత్తుల పాపం. సరే, నేను ఇంకో వాక్యం చూపిస్తా. మొదటి యోహాను 3:15 ఇప్పుడు చూద్దాం.
2: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
1: ఏంటంట?
2: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
1: ఏంటంట?

0: ఇక్కడ నరహంతకులు ఉన్నారా? ఎస్ అట్ట
1: దొత్తలేదు.
0: తన సహోదరుల్ని
2: ద్వేషించువాడు.
0: చూసి మనం అనుకుంటామండి పాత ఆజ్ఞలో దేవుడు పదాజ్ఞలు అంటే పాత దేవుడు కొట్టేశాడు. లేదు లేదు లేదు లేదు, యేసు ప్రభు వచ్చి స్టాండర్డ్ని పెంచేశాడు, ఇంకా కాంప్లికేట్ చేసేసాడు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతావు అంటే నాకు పదాజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. సి బైబిల్ టాక్స్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్. పాత నిబంధనలు మనకు అక్కర్లేదు. పాత నిబంధనలు వేరు, పదాజ్ఞలు వేరు. చాలామందికి ఈ తేడాలు తెలియట్లే. పాత నిబంధనలు బైబిల్ మొత్తంలో చూస్తే 7 ప్రాముఖ్యమైన నిబంధనలు చూస్తాం. ఆ 7లో 6 పాత నిబంధనలు ప్రాముఖ్యమైనది, 1 మాత్రం కొత్త నిబంధనలు ప్రాముఖ్యమైనది. ఈ 1 మాత్రం కొత్త నిబంధన. మన 6 పాతది అన్నదప్పుడు అక్కడ దేవుడు పాత నిబంధన ప్రారంభం నుండి ప్రతి భక్తుడికి ఒక విశ్వాస వీరుడికి ఒక నిబంధన చేశాడు. చూసి ఆదాం దగ్గర నిబంధన, నోవా దగ్గర నిబంధన, అబ్రహాం దగ్గర నిబంధన, ఇంకా దావీద్ దగ్గర నిబంధన, ఇట్ గోస్ ఆన్. సో మనం చూసినప్పుడు ఇక్కడ మొజాక్ కవెనెంట్ అంటారు, మోషేతో చేయబడిన నిబంధన. కానీ ఇది మోషేకు మాత్రమే చేసి నిబంధనలు ఇచ్చిందా? కాదు. అదే యేసుప్రభు తెలియజేస్తున్నాడు, నేను ఆజ్ఞల్ని కొట్టివేస్తానికి రాలేదంటున్నాడు యేసుప్రభు. నేను ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాను? సంపూర్ణపరుస్తానికి. అంటే సంపూర్ణపరుస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ ద్వారా నువ్వు ఎప్పటికీ ఆజ్ఞలు చేయలేవు, సంపూర్ణపరచలేవు. కానీ నా ద్వారంగా నీవు నా ఎందుంటే ఇది సంపూర్ణపరుస్తావు. దానికి అర్థం ఏంటి? నీ అంతటా నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు, నేను నీ కృపనిస్తా. కృప ఈరోజు మనకి ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసుప్రభు ద్వారంగా. యేసుప్రభు మనకు కృపనిస్తున్నాడంట. ఆ కృప ద్వారంగా మాత్రమే మనం వాటిలో నడగలుగుతున్నాము. కానీ యేసుప్రభు అదే సమయంలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు. ఒరే వ్యభిచారం చేద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది ఎవరు చెప్తున్నారు? అది యేసుప్రభు. నేను మీతో చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని మోహం చూపుతో చూపించేవాడు అప్పుడే వ్యభిచారం. ఇక్కడ మనం చూసాము He who hates his brother, murder. Yes, Prabhu kuda cheppaleda tana sahodarni fool ani chesi cheppe vaadu narhatta kuda anta simple evanada oi verruvada e pichada ani tittava ante noor ink enta jaagrutha undali chusukondi noor enta jaagrutha undali bratuku enta jaagrutha undali chusukondi tana sahodarni dveshinche vaadu entanta narhatta kuda anta romil rasina patrika 13:9 oka sari chudadamandi
2: ఎలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడరా అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి.
0: ఏమేమి ఆజ్ఞలంట?
2: వ్యభిచరింపవద్దు,
0: వ్యభిచరింపవద్దు,
2: నరహత్య చేయవద్దు,
0: నరహత్య చేయవద్దు,
2: దొంగిలవద్దు,
0: దొంగిలవద్దు,
2: ఆశింపవద్దు,
0: ఆశింపవద్దు. ఇవన్నీ ఎందులో ఉందంట? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించు అంటే ఇంకా మాటలు చెప్పాలంటే ప్రేమించే వ్యక్తి ఈ 4 విషయాలు చేయడంట. నువ్వు మనుషుల వైపు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ 4 కార్యాలు జరగవంట. ద్వితీయోపదేశ కాండం 19:11
2: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: మనం చూస్తున్నామండి మొదటికి ఏం చెప్పదలుచుకుంటాము. ఒక మనిషి నరహత్య చేస్తాడంటే కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానించబోతున్నాం. వై ఇస్ వన్ పర్సన్ కమిటింగ్ మర్డర్? ఈరోజు మీరు అనొచ్చు ఐఎమ్ నాట్ మర్డరింగ్, ఐ డిడ్ నాట్ మర్డర్ ఎనీబడీ. బట్ హోల్డ్ ఆన్, నీవు ఇట్లే నీ జీవితాన్ని కొనసాగించావు, రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, నీవు ఈరోజు చేయలేదేమో కానీ నీ జీవితము ఆ మార్గంలో వెళ్తుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అదే మనం చూసాం ఇందాక, ఇఫ్ యూ హేట్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. నీవు మర్డర్ చేయకపోయినా కూడా యేసుప్రభు చెప్పేది అదే, నీవు హేట్ చేస్తున్నావు అంటే హేట్ని బట్టి నెక్స్ట్ నీ రిజల్ట్ అక్కడే. నీ మనసులో హేట్ స్టార్ట్ అయిందంటే నీ బాడీలో రియాక్షన్ అదే. బైబిల్లో ద్వితీయ దశ చూస్తే ఆశ్చర్యపురంలో చూస్తాం, గతంలో నేను దీని గురించి కొంచెం వివరించాను. దేవుడు ఆశ్రయపురంలో సత్యమంటాడు. ఇస్రాయలీలు ఎవరైనా చంపితే, యాక్సిడెంటల్గా చంపితే ఫస్ట్ అక్కడ పారిపోవాలంట. ఎవడైనా సరే చచ్చాడంటే చంపిన వ్యక్తి ఫస్ట్ జడ్జ్మెంట్కి పారిపోవాలంట. అక్కడ ఆశ్రయపురం అనే లాట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి మాత్రం ఎవరు చంపకూడదు, కావాలంటే పెద్దలు వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుని దాని తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి పొంచి ఉండి పగపట్టి ఎలాగంట, హేట్ ద్వేషముతో. బట్ ఇఫ్ ఎనీబడి హేట్స్ హిస్ బ్రదర్, సీ ద వర్డ్ హేట్, అసహించుకుని ద్వేషించి తన సోదరుని ద్వేషించి తన కొరకు వేచి ఉండి పొంచి ఉండి అతని మీద చంపడి చంపినట్లయితే అతడు కానీ ఆశ్రయపురం వెళ్ళి అన్యాయంగా న్యాయం కోరుతున్నాడంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా న్యాయం చేసింది తప్పు పని, దేవా క్షమించని అడగాలి, దేవా నన్ను తప్పించని అడుగుతారు, క్షమించని అడుగు బోగపడతాం, తప్పించని అడగద్దు. న్యాయం ఎంత నన్ను దేవుడు శిక్షగా అప్పు చెప్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమాపణని దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రభువా నన్ను తప్పించు అని అడిగితే కాదు. ఈరోజు చాలామంది దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్, పాపాలు ఒప్పుకుంటలేదు, ద్వేషము, పగ, అసూయ, అసహ్యము ఇవన్నీ హృదయంలోనే బిల్డప్ అయిపోతున్నాయి. యూ బెటర్ కన్ఫెస్ దెమ్. ఒప్పుకున్న వానికి దేవుని వాక్యం గ్యారంటీ ఇచ్చేది క్షమాపణ. ఎవరి మీదన్నా మీ హృదయంలో కోపం ఉందా? ఎవరి మీదన్నా మీ హృదయంలో ద్వేషం ఉందా? ఎవరి గురించి అన్నా తలంచుకుంటే రక్తం ఉడిగిపోతుందా? కొంతమంది అంటారు వారు చేసిన పనికి నేను ఎట్లా క్షమిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మనిషి కానీ చూసి చంపితే నెక్స్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే 11-12 రెండు చదవండి మరొకసారి.
2: ఒకడు తన పొరుగు వాణి యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినడలా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: హత్య విషయంలో ప్రతి హత్య, హ్యాండ్ ఓవర్ టు ద అవెంజర్స్ ఆఫ్ బ్లడ్ దట్ హీ మే డై. చంపిస్తానంట. నువ్వు కావాలని చంపావా? చావు నీకి. ఈరోజు చాలా మంది లెట్స్ కమింగ్ టు దిస్ ఫార్ములా, యేసు ప్రభు చెప్పిన ఫార్ములా, ద్వేషంతో అసహించుకుంటాం. హేటింగ్, హేటింగ్ ఇస్ మర్డర్. నీవు కానీ హేట్తో బ్రతికేవా? దేవుడు అంటున్నాడు నిన్ను అప్పచెప్తాను నేను. ఎవరి చేతులకు అప్పచెప్తాను? సాతాను అపవాది చేతులకు అప్పచెప్తా. వాడు నిన్ను చంపుతాడు. వాడికి పేరేంటి? వాడు హంతకుడు. వాడి చేతులకు అప్పచెప్తా. నేను నాశనం కోరే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు, కాదు నేను న్యాయాధిపతిని. జాగ్రత్త, నేను చేయు కార్యంలో న్యాయమైనది, నేను జరిగించు కార్యాలు న్యాయమైనవి. ఇఫ్ యూ డోంట్ ఒబే ఐ విల్ హ్యాండ్ ఓవర్. దేవుని వాక్యం అనేక సార్లు ఉంటుంది ఈ మాట, నేను అప్పచెప్తా. ఈ ఇక్కడ చూస్తేనండి దేవుడిచ్చిన నియమం. ఈరోజు చాలామంది కత్తులు తీసుకుని చంపట్లేదు, ఫోనులు తీసుకుని చంపుతున్నారు. హేట్ హేట్ హేట్ హేట్ స్పీచ్. యు అబ్యూస్ పీపుల్, యు హేట్ పీపుల్. నీ మెసేజింగ్లో హేట్, నీ కమెంట్స్లో హేట్, నీ కాల్స్లో హేట్, మనిషిని చూస్తే హేట్. ఈరోజు మనుషుడు అంట వేషధారణలు ఎలాగ, ముందు ఏముండదంట, ముందు ఏముండదు. కొంతమంది చూడండి, ఇఫ్ ద హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యూ, నెల్లి నిలబడి యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఏం లేదండి ఆల్ ఫైన్, ఓ మరలా నీ గురించి వస్తుంది లిపోర్ట్. హౌ డే యూ కమ్ టు మీ అండ్ స్టాండ్ లైక్ దట్, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, ఆల్వేస్ ఫేస్ ఇట్ స్ట్రైట్. డు యూ హ్యావ్ అ ప్రాబ్లమ్? ఐఎమ్ హియర్ టు సార్ట్ అవుట్. హావ్ ఐ అఫెండెడ్ యూ? నేను ఏమైనా బాధ పెట్టానా? నాకేమైనా ఏమైనా తెలియక చేశానా? నేను సారీ అడుగుతానికి వచ్చాను. ఐఎమ్ సారీ. అడుగు, తగ్గించుకో. అదే దేవుడు వాక్యం తెలియబడుతుంది. ఎవరికైనా నీ పైన, నీ పైన, నీకు వారి పైన కాదు, వారికి నీ పైన ఉంటే నువ్వు బలి తీసుకొస్తానికి ఇస్తా, నీ బలిని పక్కన పెట్టి నిన్ను వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాధాన పడి వచ్చి నీ బలి అప్పచెప్పు. ఇట్స్ అప్ టు యూ టు గెట్ డౌన్ అండ్ క్లారిఫై. అదే సమయంలో నీవు ఎవరి పైన హేట్రేట్ పెట్టుకుంటానికి లేదు. హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ యువర్ మైండ్. ఈరోజు నిజముగా మనం అదుపులోకి తీసుకుని మనలో మనం మింగుకుని ఒకప్పుడు అంటారండి నాలుక కొరుక్కున్నాను అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైనా కొరుక్కున్నారా? కొరుక్కోండి. రాదు. ఈరోజు నాలుక కొరుత చాలదు, చేతులు వేళ్ళు. ఎందుకంటే ఇది మూసుకున్నా కూడా ఇది మూయదో. బెటర్ బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. ఇఫ్ యూ హ్యావ్ హేట్, దేవుడు నీ తోడు ఉండడు. నీలో అసూయ, నీలో స్వార్థము, నీలో హేట్రెడ్ పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఏ మాత్రము నిన్ను ఆశీర్వదించాడు. మేబీ ఇందువల్లనేమో చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఇతరులను చూసి అసూయపడుతూ, ఇతరులను చూసి కుళ్ళుకుంటూ, ఇతరులు అన్న మాటకి దూషణ మావంత పెట్టుకుంటూ, యు ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ జెలసీ. కొంతమందికి అది ఈగో, ఎంత ఈగో, నన్ను ఇలాగంటారు, నన్ను ఇలాగంటారు. హౌ డే యూ స్పీక్ టు మీ లైక్ దాట్, సో వాట్, దే జస్ట్ స్పోక్. యు రెనౌన్స్ దెమ్, దే హ్యావ్ నో పవర్ ఓవర్ యూ. నీవైతే ప్రతీది వారి, చాలామంది అంట అండి, అపవాది బాణాలకి వీఆర్ ఫ్యూల్ ఇస్తారంట, అపవాది బాణాలకి వీరు మైలేజ్ ఇస్తారంట. వారి మైలేజ్ ఎట్లా ఉంటుందంటే, ఆ బాణాలు వారిని మాత్రం కాదు, వారిని, వారి భర్తని, లేకపోతే భార్యని, వారి పిల్లల్ని, అందరి పిల్లల మీద పడేలాగా చేస్తారంట. అందుకని చూడండి, ఎక్కడో ఏదో ఎవడో ఏదో ఒక మాట అంటాడు, ఈయన వెళ్తాడు, ఎక్కడ పెడతాడు ఆ పుల్ల, ఇంట్లో. ఇంకంతా కొంప కాలిపోవాల్సిందే. భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మధ్యలో పిల్లలు బలైపోతారు, పాపం పిల్లలు డాడీ అని వస్తారు, దవారం ఒకటి ఇస్తాడు. వాడు ఏం చేశాడు పాపం, ఎవడి మీదో కోపం వాడి మీద చూపించుకుంటున్నావు. చివరికి ఎవరికి నష్టం, నీకే, నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. హోల్డ్ గాడ్ యువర్ హార్ట్, అదే దేవుని వాటిని తెలియజేయబడుతుంది. ఎవడైనా సరే ఇంకొకరిని పొంచి ఉండి అటాక్ చేద్దామని చూసాడా, దేవుడు అంటాడు నీ జీవితం నాశనమే ఫర్ ష్యూర్. ఈ రోజు కత్తి తీసి మేము చంపట్లేదేమో, వీ విల్ సీ ఆల్ ద ప్రిన్సిపల్స్, విల్ క్యారీ ఆన్. కానీ మనం చూస్తాము, నువ్వు కత్తి తీసి చంపలేదేమో, నిన్ను చంపేస్తాను నేను, అప్ప చెప్తాను నేను, నిన్ను చంపే వాళ్ళ చేతుల్లోకి అప్ప చెప్తా. నువ్వు ఆశ్రయదుర్గమని ఆశ్రయపురంకి రావచ్చేమో. ఎక్కడికి ఈరోజు మన ఆశ్రయపురం ఎవరు? యేసు ప్రభు. నువ్వు మనుషుల మీద పగబెట్టుకుని వేసాయా, నేను ఆరాధిస్తానికి వచ్చానేసియా, నన్ను కాపాడేసియా, నన్ను కాపాడేసియా, తప్పు ఒప్పుకో. ఆహా, నన్ను కాపాడంటే యేసుప్రభు తీసుకెళ్ళి నన్ను అప్పచెప్తాడంట. చూసుకోరా, ఆయన పని చూసుకో, వీడు చేసింది తప్పు ఒప్పుకోడంట, చూసుకో. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాను గురించి పడుతుందంటే శిక్ష రాదని కాదు, టైం అవ్వబడింది, టైం అవ్వబడింది శిక్ష నీ మీద వెంటనే రాకుండా ఉండటానికి. నువ్వు ఒప్పుకున్నావా, శిక్ష నీ మీద ఎప్పటికీ రాదు. ఒప్పుకోలేదా, తీసుకెళ్ళి దేవుడు అప్పచెప్తాడంట. జాగ్రత్త. దేవుని వాక్యంలో చూస్తానండి, ద వర్డ్ ఫర్గివ్. ఈ మాట చూస్తే చాలాసార్లు ఈ మాట రాయబడి ఉంటుంది, క్షమించు, క్షమాపణ. గ్రీక్లో ఈ మాట చూసినప్పుడు ద వర్డ్ ఫర్గివ్ ఒకే మాట వస్తుంది, ఏంటి తెలుసా? రిలీజ్, వదులు. దేవుడు అంటాడు వదిలే. నువ్వు వదలలేదనుకో, చివరికి నరహత్య. నువ్వు ప్రారంభంలో ఒక అఫెన్స్ వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే, నువ్వు అనుకుంది చేయలే, ఫర్గివ్, లెట్ గో, రిలీజ్, వదిలే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని విషయాలు మీ జీవితంలో ఎత్తి పెట్టుకున్నారు మైండ్లో చేదుల్లాగా వదలకుండా? ఎన్ని విషయాలు మీ జీవితంలో మనుషులు అన్న మాటలు నన్ను అంటారా, వదిలే, నన్ను ఇలా చూస్తారా, నన్ను ఇలా చేస్తారా, నాకు ఇట్లా మాట్లాడతారా, నాకు ఇది చేస్తారా, లెట్ గో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మనుషులు అన్న మాటలు మీ హృదయంలో కట్టిపెట్టుకునే దాచిపెట్టుకుంది? ఏంటి అది చేదైన మాటలు మనుషుల పైన పగబెట్టేది? ఎవరిని చూస్తానా అసహ్యమా, ఎవరిని చూస్తానా ఇదా? యు హావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు థౌ షల్ నాట్ కిల్. కానీ యేసుప్రభు అంటున్నాడు, యు సే అ ఫూల్, యువర్ అ మర్డర్, యు హేట్, యువర్ అ మర్డర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పగబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంత మాట్లాడారండి, వదిలేయి. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు, కెన్ యూ ఫర్గివ్, తెలియక మాట్లాడారు, వదిలేయి. మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాలు మన పోరాటాలు వాళ్ళకి తెలియదు, వదిలేయి. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు, మనతో బ్రతికినోళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు, మన బాధ మనలో కోపం రాగాలని దాన్ని బట్టి మనం పాపం చేయాలని మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్? క్షమించగలరా? క్షమించాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్, ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. If you don't forgive, don't ask God for forgiveness. Lord, I'm sorry. No, forgive jaila. Devudu account clear antada? Edukada mana chuste Yesu Prabhu akade upamanam cheptadu. Oka dasudu tana yajamaniki ento appu unnadanta. Ippudu aa digits anni udilayindi. Adilo chuste enno konni kotlu annattu untadi. Anta appu unnadanta tana yajamani daru vachi, sorry yajamani, naaku pillalu unnarayya, nannu kshaminchayya, nenu sorry annante యజమాని ఏం చేస్తాడంటే, ఓకే డన్, క్లోజ్, ఫర్గివెన్ అంటాడంట. వీడెళ్ళి వాడు దాసుడు అంటే ఆ దాసుని దాసుడు చిన్న అప్పు ఉన్నాడంట, చిన్న రుణం ఉన్నాడంట. నువ్వు ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టలేదు. నా ఆడు అదే అడుగుతాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నారయ్యా, నాకు కట్టలేదు, నాకు సహాయం లేదని తీసుకెళ్లి జైల్లో ఇస్తాడంట. ఆ మాట యజమాని దగ్గరికి వస్తాడంట. యజమాని దగ్గరికి వచ్చినప్పుడు ఎవడైతే ఆయన రుణం ఉన్నాడో మళ్ళీ పిలిపిస్తాడంట. ఏ ఫర్గివ్ అన్నావు కదా, సర్లే అన్నావు కదా, కొట్టించాను అన్నావు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఏం చెప్తున్నాడు? నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవా సారీ అని చెప్పి బయటికి వెళ్ళి పట్టావా, దేవుడు అంటే అద్దా మళ్ళీ లెక్కలు తెద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మొత్తం అంతా కలిపేస్తా, పోయించారని కొంచెం కనికరిద్దాం అనుకున్నాను, ఈసారి అలా కాదు, నీ జీవితకాలంలో నువ్వు కడతానే కానీ బయటకు వస్తాను లేదని వేసాడు లాప్టికి. అవమానాలు అదే చూస్తావు అంటే ఇంక జీవితకాలంలో ఎప్పటికి విడుదల లేదు. If you don't forgive, listen to this principle. ఈ సంవత్సరంలో మనుషులు బాధ పెట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, ఏంటి అపరాధ భావంతో చూసేవారు ఉంటారు, నిన్నంటే కుళ్ళు పడేవారు ఉంటారు, అసూయ పడేవారు ఉంటారు. బట్ కెన్ యూ ఫర్గివ్? నీవు వారిని క్షమించేది నీ మేలు కొరకు, నీవు వారిని క్షమించేది నీ మంచి కొరకు, నీవు వారిని క్షమించేది నీవు వర్ధిల్తం కొరకు. ఎక్కడ మీ హృదయంలో ఎవరి మీద ద్వేషము కోపము పగ ఉందా? బికాస్ దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామో, ఫర్గివ్నెస్ లీడ్స్ టు లవ్. నీవు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలిగే వ్యక్తివి. నీలో క్షమాపణ లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎక్కడో బయట అక్కర్లేదండి, ఇంట్లోనేనండి, ఇంట్లోనే భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తండ్రుల మీద, తల్లి మీద పగబెట్టారు. వాళ్ళ మొహం నేను చూడను, వాళ్ళు నాకు ఏం చేశారు నేను చూడను, నేను చావు బ్రతకలేదు, పట్టించుకోలేదు. కెన్ యూ ఫర్గివ్? కెన్ యూ ఆనర్ దెమ్? వాడిని చూడలే, నువ్వు చూస్తావా? వాడిని చేయలేదు, నువ్వు చేస్తావా? వారు చేయవలసింది చేయలేదు, నువ్వు చేయవలసింది చేస్తావా? If you can do what you are supposed to do, you receive your blessing. They did not receive their blessing, but you can receive your blessing. ఎందుకంటే నీ జీవితం ధన్యం అవ్వాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీ జీవితం ఆయన సాక్షిగా ఉండాలంటే, నీ బ్రతుకులు మార్పు చూడాలంటే దేవుడు అంటాడు క్షమించు, క్షమించు. ఎందుకంటే ఇది మళ్ళా ప్రేమ లింపుకై ఉంది. అంటిల్ యూ కెన్ ఫర్గివ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యూ హ్యావ్ లవ్. సింపుల్. విషయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఎవరి మీద ద్వేషం ఉందా, ఎవరి మీద పగ ఉందా, ఎవరి మీద బాధ ఉందా, ఎవరి మీద ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఎవరి మీద ఏదైనా ఒకలాంటి ఆయాసం ఉందా? Has anybody spoken against you that you feel so bad? Devudu nee maata istunnadu, devudu nee paakshana unnadu, devudu ninnu aashirvadistha antunnadu. Manushudu evadu ninnu shapisthaniki? Manushudu shapala em manjesthe devudu nee paakshana undi ninnu nadipistha antunnadu. Why are you feeling so bad, so offended? Manushudu anna maate nee jeevithantam anna lattiki endu bratukutho? Devudu nen nee thodu unnanu, devudu nee thodu undalante nee vaayana hrudayam kaligi undali, aayana vaakyam saranga bratakali. Willingness to forgive, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించువాడిగా బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడండి ఈరోజు నీ జీవితంలో. అడగండి, కరుణించాయ, కృప చూపేయా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నేర్చుకుంటున్నానయ్యా, నేర్చుకుంటానయ్యా, క్షమించరాని మనసు నాశనమేనండి, క్షమించరాని మనసు కీడేనండి. ఈరోజు ఇంటి వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి, సొంత వాళ్ళేంటి, తెలియని వాళ్ళు ఏంటి? అన్నీ తెలిసిన వారిని గురించి మాట్లాడటం ఏంటి? నీ గురించి ఏం తెలియని వారి మాట్లాడటం ఏంటి? ఫర్గివ్, లివ్ ఇన్ పీస్, లివ్ ఇన్ పీస్, ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్. ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సమయంలో నిజంగా నీవు కానీ ఇప్పుడు చేయండి, దయచేసి ఇప్పుడు చేయండి, తర్వాత లేదు ఇప్పుడు. ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించండి. వారు చేసింది తప్పే అవ్వచ్చు, వారు అన్నది తప్పే అవ్వచ్చు, వారు జరిగించిన కార్యము లేకపోతే చేసిన నష్టము ఎంతో పెద్ద కీడు అవ్వచ్చు, బట్ స్టిల్ ఫర్గివ్, స్టిల్ ఫర్గివ్, ఫర్గివ్, క్షమించండి, క్షమించండి, క్షమించి దేవునితో సమాధాన పడండి, దేవుని క్షమాపణ కోరుకోండి. ప్రేమ ఉంటే మాత్రమే క్షమించగలుగుతాం. ఈరోజు యేసు ప్రభు కోరేదంతా అదే. అందుకని యేసు ప్రభు దగ్గర ఎరిగినప్పుడు నీ దేవుడు దాని తర్వాత నీ పొరుగోడు, నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. మనుషుడు గురించి చెప్తున్నాడు, నిన్న వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకని దేవుడు వాటిలో రాయబడుతుంది, నువ్వు నిజంగా నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని చంపవంట, ఆ వ్యక్తికి కీడు చేయవంట, ఆ వ్యక్తికి దాడి చేయవంట, వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగతనం చేయవంట, పొరుగు వాడిని ఏది ఆశించవంట. ఇవన్నీ ప్రేమలో ఉందండి. అడగండి, దేవాన్ని ప్రేమతో నన్ను నింపయ్యా, ఈ సంవత్సరం నేను ముందుకు నీ ప్రేమతో సాగిపోవాలయ్యా. దేవాన్ని క్షమిస్తున్నానయ్యా, నా పాపాలని క్షమించు ప్రభా, నా దోషములను క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా కీడుని క్షమించు ప్రభా, నా అవిధేయ మాటల్ని బ్రతుకుని క్షమించు ప్రభా. ఆస్క్ గాడ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. సమయంలో నిజంగా మీ హృదయంలో సమాధానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అనుగ్రహించే సమాధానము మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమాత్రం ఆయాసం ఉండనవద్దు, ఏమాత్రం పగలు ఉండనవద్దు, ఏమాత్రం కక్షం ఉండనవద్దు. నిజంగా మీ జీవితంలో తేలిక అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రైట్, రైట్ నౌ, రైట్ నౌ, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సరిగా అనిపించాలి మీకు. అపవాది బయటికి వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. దేవుడు సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేయండి. ఫర్గివ్ ఆల్ ది పీపుల్ హూ హావ్ స్పోకెన్ అగేన్స్ట్ యూ. హియర్ ఇస్ గాడ్ టు ఆనర్ యువర్ లైఫ్. మీ జీవితాలను ఆశీర్వదిస్తానికి, మీ జీవితాలను హెచ్చిస్తానికి, నీ చేతి వారిని అభివృద్ధి పరుస్తానికి, నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో వర్తలింపిస్తానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఏమి చేసిన కార్యమైనా పర్వాలేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ థింగ్స్ దే హావ్ డన్, ఫర్గివ్, ఫర్గివ్. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు అంటే నువ్వు నమ్మినట్లయితే చెప్పండి, ప్రభా నా హృదయాన్ని శుద్ధపరిచేయ్యా, కడిగయ్యా, కడిగాయ. అడగండి, ఏసయ్యా నా హృదయాన్ని కడిగాయ, నీ రక్తంతో కడిగాయా. అడగండి ఈ సమయంలో అందరూ, ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచేసేయా, నన్ను పవిత్రపరిచేసేయా. నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి, నీ రక్తం నన్ను పరిశుద్ధపరచాలి. నీ రక్తం ద్వారంగా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నాను పరమ తండ్రి, నీ బిడ్డగా నన్ను మార్చయ్యా. క్రీస్తు రక్తము నా కొరకు వెల చెల్లించబడింది, నమ్ముచున్నాను. యేసు పొందిన గాయాల ద్వారంగా నాకు స్వస్థత ఉంది, నేను దేవుని బిడ్డని ప్రకటించండి. క్రీస్తు రక్తం కడగబడిన వారైతే, ఆయన రక్తం ద్వారా వెలపెట్టి కొనబడిన వారైతే, మీరు ఆయన రక్షణను అనుభవిస్తున్న వారైతే బిగ్గరగా చెప్పండి, ఆయన రక్తంలో మీరు ఏముందో. డిక్లేర్, డిక్లేర్, డిక్లేర్ హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తు అంది ఏమన్నావు? క్రీస్తు ద్వారా నీకేం అనుగ్రహించబడింది? క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడు? నువ్వేం నమ్ముతున్నావు? నీ తండ్రి, పరమ తండ్రి యావే నీ కొరకు ఏం చేశాడు? ఏం నమ్ముతున్నావు? నా కొరకు బలైన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా కొరకు వెలి అయిన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నువ్వు పొందిన రక్తము, నువ్వు చిందించిన రక్తము, నువ్వు పొందిన గాయాల ద్వారంగా నాకు విడుదల, నాకు విమోచన, నాకు స్వస్థత. అవునండి, ఈరోజు చాలామంది హృదయాలు చేదుగా ఉన్నాయి. నీ హృదయం స్వస్థపరచబడాలంటే యేసు పొందిన గాయాలు ఉన్నాయి. మనుషులు నిన్ను గాయపరిచారేమో, మనుషులు అవమానపరిచారేమో, మనుషులు మై హర్ట్ యువర్ ఎమోషన్స్, బ్రోకెన్ యువర్ హార్ట్. కానీ ఈరోజు గాయపరిచే దేవుడు ఉన్నాడు, యెహోవా రాఫా. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ మేక్ యూ న్యూ, హీ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్, హీ కెన్ రిస్టోర్ యువర్ మ్యారేజ్, హీ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు మేము క్షమించాలని, మేము నీ బిడ్డలుగా ఉండాలని, మేము నీ సొత్తుగా నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. ఈ భూలోకం పైన నిన్ను కనపరచేవారుగా, నిన్ను మహిమపరచేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ చిత్తము జరిగించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవా, ఇక్కడ ఉన్న మా జీవితాలను ధన్యంగా చేయి ప్రభా, దీవించబడిన నీ జీవితాలకు చేయి ప్రభా. ఈరోజు మేము ధ్యానించిన రీతిగా పరమ తండ్రి, నీ హృదయాన్ని నువ్వు మాకు అనుగ్రహించిన నియమాన్ని నువ్వు మేము ఏ రీతిగా ఉండాలనేది నేర్చుకుంటూ, క్షమించే హృదయంతో, ఎక్కడ అఫెండ్ అవ్వని హృదయం, అఫెన్సెస్ వచ్చినప్పుడు ఫర్గివింగ్, లెట్ గో, రిలీజ్. అదే రీతిగా మాలో ఏమాత్రము ద్వేషం లేక, పగ లేక, కక్ష లేక, కోపం లేక, పగ వంటి కోపం రాత్ లేక, దేవా నరహత్య చేయకుండా నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మా పక్షాన నీ ఉన్నావు, మా ధ్వజము యెహోవా నిస్సి, దేవ నిన్ను కలిగిన మా జీవితంలో జయమే అన్న రీతిగా సరిగా బ్రతికే బ్రతుకు, మాదిరికరంగా బ్రతికే బ్రతుకు, జీవితంలో క్రియ కార్యము వర్ధలింపు ప్రాక్టికాలిటీ చూసే బ్రతుకు దయచేయమని ఈరోజు నా స్వరం ఎవరెవరంత వింటూ నీ చేతులకు ఎవరెవరంట సమర్పించు. దేవా నేను చేసిన తప్పు, నాలో ద్వేషం ఉండదు, నేను ఒప్పుకుంటాను, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకుని నీ మహిమార్థమే బ్రతికింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం, చూడండి. బైబిల్ను వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాను.
1: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
0: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
1: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
0: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
1: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
0: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
1: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
0: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
1: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
0: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
1: దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
0: విగ్రహములతో ఏమి పొందిక?
1: మనము జీవము గల దేవుని ఆలయమై
0: మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ మాట అందరూ నాతో చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటాం. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనమే. మనము దేవుని ఆలయమై ఉన్నాం. We are the temple of God. అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి. వారిలో చాలామంది అన్య జనాంగమై ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయిచ్చా ఇది చేయిచ్చా, మేము అవి తినచ్చా ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెసిలి గారు, మేము యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి ఇవి పెట్టుకోవచ్చా అండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చండి వీరితో మాట్లాడచ్చండి, చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వ దినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించుంచాడు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే, వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే, వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. కొంతమంది రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత, అమ్మ జాగ్రత్త, మంచి నిర్ణయం తీసుకో, నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే, లేదండి వెసిలి గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి, ఇంకా ఆ వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడు అని అంటున్నారండి అందరూ. అందరు బట్టి ఇంకా మా అమ్మగారు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు కూడా ఓకే అనేస్తున్నారు, కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారు వారిని ప్రభు వైపు సంపాదించాల్సింది పోయి, చాలా మట్టుకు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు. ఎందుకోసం అంటే, వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలామంది ఈరోజున ప్రభువును విడిచిపెట్టేశారు. నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, అతని పేరు లోతు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? లోతు. లోతు అనబడే వ్యక్తి అబ్రహాం గారితో కలిసి కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, లేదా అబ్రామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అనగానే అబ్రాము బయలుదేరాడు. తన భార్యను తీసుకుని బయలుదేరుతుంటే ఈ లోతు కూడా అన్నాడు, నేను కూడా వస్తాను మీతో, మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ దేశం చాలా బాగుంటుందంట కదా, నేను కూడా వస్తానని ప్రయాణం అయితే చేశాడు. సుమారుగా 1000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్ల ప్రయాణం, చాలా కష్టతరమైన ఇబ్బందితో కూడిన ప్రయాణాన్నే చేసుకుంటూ వచ్చారు. కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గొర్రెల కాపురులకును లోతు యొక్క కాపురులకు చిన్న గొడవ వచ్చింది. పశువుల కాపురుల గొడవ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము అన్నాడు, లోతు మరి పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది, అందును బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, నువ్వు చూసి ఏ ప్రాంతానికి వెళ్తావో కోరుకో అనగానే, అనగా మన ఇద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ గొడవ మన ఇద్దరం మాట్లాడితే సొద్దుమణిగిపోద్ది, ఈ మాత్రం దానికి మన ఇద్దరం విడిపోవడం ఎందుకు అని అనాల్సిన లోతు ఒక్కసారి చూడగానే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా కనబడిందట, దేవుని తోట వలె కనబడింది. వెంటనే ఆ ప్రాంతం అంతా నాకు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముదేమో విశ్వాసపు చూపు, లోతుదేమో వెలిచూపు. వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా, చూడగానే కావాలి. లవ్ అట్ ఫస్ట్ సైట్, ఫస్ట్ సైట్ అంటారు కదా, అదే వెలిచూపు అంటే. మొదటి చూపులోనే నేను పడిపోయాను, మొదటి చూపులోనే ఆకర్షితుడిని అయిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితురాలని అయిపోయిన అంటారు చూసారా. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రాలు ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, సొదొమ వెళ్ళి వెళ్ళడంతోనే లోతు వెళ్ళి వెళ్ళడంతోనే సొదొమలకు వెళ్ళిపోలేదు. అతను ఏం చేశాడో తెలుసా, ఆ గవిని బయట తన గుడారం వేసుకుని రోజు చూస్తున్నాడు ఆ ప్రజల్ని. సొదొమ వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంత ప్రజలందరూ, వారి లక్షణాలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి. ఎప్పుడైనా కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఉద్యోగాల్లో, భర్త అంటాడు ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి వస్తాను, భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందు భర్త వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు, వాటర్ బాగుందా లేదా, ఆ ప్రాంతంలో ఇళ్ళు బాగున్నాయా లేదా, మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే కుటుంబం తీసుకెళ్తారు, లేదంటే మీరు ఎక్కడే ఉండండిలే నేను అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్పి వెళ్ళి వస్తూ ఉండే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. లోతు వెళ్ళాడు సుధమ గవిని బయట గుడారం వేసుకుని రోజు వారిని చూస్తూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి సుధమ మనుషులు బహుపాపులని. పాపులు అనలేదు, బహుపాపులు అంటే దేవుని మార్గములో నడిచేవాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇష్టానుసారం జీవించడం, స్వేచ్ఛానుసారంగా జీవించడం, వారికి ఏది అనిపిస్తే అది చేసేయడం, మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం, ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కడు కూడా లేదో వారు బహుపాపులై ఉంటా ఉంటే. నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది. మొదటి రెండవ ఆరాధనలో కూడా నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో మన దుష్ట ప్రవర్తనను బట్టి మన దోషాన్ని బట్టే బాధలు కలుగుతాయని లేఖనాల్లో రాయబడిన మాటను ఉదాహరిస్తూ, చాలా మట్టుకు మన జీవితంలో జరుగుతున్న పర్యవసానాలకు కారణం ఎప్పుడో మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలే కావచ్చు. లోతు అలాంటి చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని జీవితంలో అనేకమైన ప్రతిబంధకాలు, అతడు అనుకోని సంఘటనలు చాలా తన జీవితంలోకి వచ్చేసాయి. లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, లోతు భార్య కంప్లీట్గా లోకస్తురాలు అయిపోయింది. సొదొమను విడిచి బయటకు వచ్చేసేయండి దేవుడు ఎంతో ప్రేమతో చెప్పినప్పటికీ కూడా సొదొమ వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు కుమార్తెలిద్దరూ కూడా వారి జీవితంలో గాడి తప్పి దారి తప్పి జీవించారు. ఆ తర్వాత లోతు అల్లుళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర్రా దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇలాంటివన్నీ జరగడానికి కారణం లోతు అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఆయా సందర్భాల్లో లోక సంబంధం వ్యక్తులతోనూ స్నేహం చేయడం ద్వారా వారు నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నారు, నువ్వు దేవుడి గురించి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. కారణం ఉంటే తెలుసా, వారు ఎప్పుడో నీ దగ్గర దేవుణ్ణి తృణీకరించారు లేదా అవమానించారు, ఆ అవమానాన్ని నీవు తలుచుకుని బహుశా నిన్ను కూడా యేసు ప్రభు గురించి మాట్లాడితే అవమానిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏం మాట్లాడలేకపోతున్నావు. కారణం వారి ప్రభావం మీద చాలా గట్టిగా ఉంది. అనేక సార్లు లోక సంబంధ బంధువుల దగ్గర దేవుని బిడ్డలు నోరెత్తలేని పరిస్థితి, వారు ఏం చెబుతా, అది ఇలా చేయమ్మా, నీకు రోగం తగ్గాలంటే ఇది చేయి, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఈ తాడు కట్టుకో, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే నీ ఇంటి ముందు ఈ బొమ్మ పెట్టు, లేకపోతే ఈ తాయితీ కట్టుకో, ఇది చేయి అది చేయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు సలహాలు ఇస్తారు, గ్రహాలు సరి చేస్తారు, పేర్లు సరి చేస్తారు, స్పెల్లింగ్లు సరి చేస్తారు, అని చెప్పి లోకస్తుల్ని సలహాలు ఇస్తూ ఉంటే వాటి వెంబడ పరిగెడుతున్నావు అంటే నీవు వారిని ప్రభావితం చేయట్లేదు, కానీ వారు నిన్ను ఏం చేస్తున్నారు, ప్రభావితం చేసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా సందర్భాల్లో టీబీ వార్డులు ఉంటాయి, ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది బాగా క్రానిక్ అయిపోతే ఆ దగ్గేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. యవన కాలంలో బాగా ధూమపానం చేసేవాళ్ళు కొన్నిసార్లు అలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. అయితే గమనించిన ప్రియులరా, ఆ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్నవారిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే అక్కడ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నవాడు కనుక ఆ గదిలోకి వెళ్తే ఒకవేళ వారు కూడా వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉంటాయేమోనని ఆ వార్డులోనికి చాలామందిని వెళ్ళనివ్వరు. ఏ ఎందుకు వెళ్ళరు, నేను ఎందుకు వెళ్ళనివ్వరు, నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే తర్వాత సంగతి, అది నీ ఇష్టం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని కరోనా వార్డుల్లోకి ఏం చేయలేదు, రానివ్వలేదు. డాక్టర్లైనా నర్సులైనా మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా వారు మాస్క్లు వేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తొడుక్కొని ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళారు, కానీ వారు మామూలుగా వెళ్ళిపోలేరు. అలా కనుక ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకోసం అంటే ఒక వ్యాధి, ఒక వైరస్ అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లేదా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి, ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపివేయడానికి ప్రయత్నం చేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో కొన్ని సందర్భంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే, ఎవరిని స్నేహించాడట, లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. ఈ లోక స్నేహం ఎంత భయంకరమైంది అంటే, పౌలు గారంతటి వాణ్ణే లెక్క చేయకుండా పౌలు గారంతటి వారినే అవమానపరిచేసి ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు లోక స్నేహమే కావాలన్నట్టుగా దేమ పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు, దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు, తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో, ఆ దర్శన భాగ్యం కలిగిందో, పౌల్లో మార్పు వచ్చింది, దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు గారితో సువార్తలో ఉండాల్సిన దేమ లోకాన్ని స్నేహించాడట, ప్రభువుని ప్రేమించాల్సిన దేమ లోకాన్ని స్నేహించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నేను పాత నిబంధనలోంచి ఒక ఉదాహరణ, నూతన నిబంధనలోంచి ఒక ఉదాహరణ ఇచ్చాను. మనం ఎవరిని ప్రేమించువారుగా ఉన్నాం, ఎవరిని స్నేహిస్తున్నాం పరిశీలన చేయాలి. నీవు నేను దేవుని మెడలంగా ప్రభువును ప్రేమించడానికి పిలువబడ్డాం. దేవుని నామమును స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అని యేసయ్య మనల్ని ప్రేమించారు గనుక, ఆయన మన కోసం శిలువలో మరణించారు గనుక, ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించాడు గనుక, మన ప్రభువుని సేవించాల్సిన మనం, ఆయన్ను ప్రేమించాల్సిన మనం లోక మాయల్లో పడి లోక రంగుల్లో పడి ఒకవేళ దేవుని దూరం అయిపోతే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గరికి రావడానికి ఇది అద్భుతమైన సమయం కాదా? ఇది ఒక శ్రేష్టమైన సమయం కాదా? పౌలు భక్తులు అంటున్నాడు, దేవుని బిడలారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటితో సంబంధం లేదు, క్రీస్తునకు బలియాలతో సంబంధం లేదు, అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు. మీరు దేవుని జీవం గల ఆలయమై ఉన్నారు గనుక ఆయన పిలిచినట్టుగా బ్రతకండి, అప్పుడు దేవుడు మీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడనే మాట అక్కడ రాశాడు. ప్రియులారా గమనించండి, ఇలా ఉండకండి అని పౌలు చాలా స్పెసిఫిక్గా తెలియజేశాడు. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించింది, అట్ ది సేమ్ టైం మనం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ డీల్స్ ఇన్ దిస్ టూ ఏరియాస్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల్ని మన ముందు ఉంచింది, ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో కూడా చెప్పింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వ్యాధి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తారు. అమ్మా, నీకు పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి దయచేసి నువ్వు ఏం తినకూడదు చెప్పాల, మాంసం తినకూడదు, ఎస్పెషల్లీ చికెన్ తినకూడదు. ఏం డాక్టర్ గారు, తింటే ఏమవుద్దండి? తింటే మళ్ళీ నా దగ్గరికి రావమ్మా నువ్వు, అంతే కదా, ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉండవు. జాగ్రత్తగా ఉండాలి. పచ్చకామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినడం కానీ కొంచెం రోజున క్వార్టర్ తాగే అలవాటు ఉందండి, అందును బట్టి తాగుతానండి, ఇలాంటివంటే కుదరదు. పచ్చిం చేయాలా, అందును బట్టి ఆ బటర్ మిల్క్తో భోజనం కానీ, ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా చల్లబరిచే కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు చేయకూడని పనులు చెప్తాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కంటి ఆపరేషన్ అయిన తర్వాత, ఐ ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ గారు అంటారు, అమ్మ ఒక 4 రోజులు నువ్వు ఐ క్యాప్ పెట్టుకుని ఉండాలి, బాగా టూ మచ్ బ్రైట్గా ఉండే వాటిని నువ్వు చూడడానికి వీల్లేదు. లేదండి, రోజు సీరియల్ చూడకపోతే ఉండలేనండి, కొంచెం ఆ టైంలో నిన్ను తీసి చూడొచ్చు అంటే ఏమంటాడు ఆయన, ఇంత కష్టపడి నీ కన్ను ఆపరేషన్ చేస్తే సీరియల్ చూస్తావు నువ్వు. డాక్టర్ గారు చేయాల్సిన పనులు చెబుతాడు, చేయకూడని వాటిని కూడా తెలియచేస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది, అట్ ది సేమ్ టైం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే ఇలా ఉండకూడదని ఎందుకు చెప్పింది అంటే, బైబిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనాల నుంచి ఈరోజున త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. మనం ఎలా ఉండకూడదు అని ప్రశ్నించుకుంటే, పౌలు భక్తుడు అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. ఆ పదాన్ని మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని కనుక ఆలోచన చేస్తే, త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా మలాకీ గ్రంథం 2:15 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2:15, దానిలో ఈ మాట రాయబడింది.
1: దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.
0: అందరూ ఈ మాట నాది చెప్పండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. అక్కడ మలాకీ అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డు నాట్ బీ డిస్లోయల్. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసఘాతుకం అంటే అర్థం ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం, లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు? విశ్వాసఘాతకులుగా అంటారు. ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. విశ్వాసఘాతకురాలు అయిపోయిందండి, విశ్వాసఘాతకుడు అయిపోయాడండి, నేను చేసిన మేలంతా మరిచిపోయి, నేను చేసిన ఉపకారం అంతా మరిచిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి, నా మీద తిరుగుబడుతుందండి విశ్వాసఘాతకురాలా అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. డు నాట్ బి డిస్ లోయల్. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. పొందుకున్న మేలును బట్టి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారుగా, లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి. కానీ విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి. ఆయా సందర్భాల్లో గ్రాటిట్యూడ్ అనేది మనలో లేనందువల్లనే కంప్లైనింగ్ అనే ఆ మాట మనలో ఎక్కువగా వినబడుతుంది. కృతజ్ఞత లేని చోటే విసుగుదల వస్తుంది, కృతజ్ఞత లేని చోటే కంప్లైంట్స్ వస్తాయి, జీవితం పట్ల నిరాసక్తి వచ్చేస్తుంది. ఏం చేశాడండి దేవుడు నాకు, ఏం చేశాడండి అన్న ప్రశ్న కొన్నిసార్లు మనలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయే ఆ గుడ్డితనం మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. గమనించిన పిల్లలు, ఈ రోజున ప్రపంచ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. వారి ఇళ్ల కింద బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లు కట్టుకుని ఉంటారు. ఏదన్నా యుద్ధం రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి, భోజనాలు లేకుండా కొన్ని రోజుల పాటు అలా గడిపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న ఆహార పదార్థాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాల. దేవుని మందిరాన్ని బట్టి మనం దేవుని స్తుతించాల. పరిశుద్ధులైన సమూహాన్ని బట్టి, సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి. వాక్య క్రమంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దైవజనులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అనుక్షణము నీ వెన్నంటూ ఉండి నిన్ను కాపాడుతున్న ప్రభువును బట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. కానీ ఎప్పుడూ కూడా ఒకలాంటి నిరాసక్తి, నిరుత్సాహం, నీరసం నీళ్ళకి వచ్చి ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి అని ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి, కృతజ్ఞత లేనివారుగా కానీ, మోసం చేసే వ్యక్తులుగా కానీ మీరు ఉండడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు, విశ్వాసఘాతుకులుగా ఉంటున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, డు నాట్ బి డిస్లాయల్. దేవుని స్తుతించే అనుభవం, ఆయన కృతజ్ఞత తెలియజేసే అనుభవం. ఒక దైవజన అన్నాడు, జాగ్రత్త వినండి, నీకు వేసుకోవడానికి ఒక 4 జతల బట్టలు, తినడానికి ఏ రోజు కూడా పస్తు లేకుండా భోజనం, ఉండడానికి ఒక అద్దె నివాసం అయినా, ఒకవేళ మీ సొంత గృహం అయినా, ఉండడానికి ఒక చక్క నివాసం, ఎండొస్తే ఎండిపోకుండా, వర్షం వస్తే తడిసిపోకుండా, చల్లేస్తే వణిగిపోకుండా ఉండే ఒక చిన్న గృహం, అది అద్దెదైనా సొంతదైనా కనుక మీకుంటే, ఈ ప్రపంచంలో 80% మంది కంటే నువ్వు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 80% మంది ప్రజల కన్నా నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. 4 జతల బట్టలకే, ఏ రోజు పస్తు లేకుండా భోజనానికే. ఎస్, ప్రపంచంలో చాలామందికి బహుశా అవి కూడా అందడం లేదేమో. నేను ఆఫ్రికా దేశాలు ఆయా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎముకల గూడుల్లో ఉంటారు వాళ్ళు, సరైన పోషక పదార్థాలు అందో వాళ్ళకి. ఎముకల గూడులు అస్థి పంజరాల్లాగా వాళ్ళు బట్టలేసుకోవడానికి కూడా కొన్ని సందర్భం బట్టలు లేని పరిస్థితుల్లో వారు ఉండి ఆ వీధుల మీద, ఆఫ్రికాలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆ ఎండల నుంచి తమను తాను కాపాడుకోలేక అలా పడిపోతున్న పరిస్థితులు వీధుల్లో చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా ఇథియోపియా వెళ్ళాము, ఆ తర్వాత కెన్యా అనే దేశాన్ని విజిట్ చేశాం, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బోత్స్వానా కావచ్చు, ఆ తర్వాత టాంజానియా కావచ్చు. ఈ దేశాలను చూస్తున్న చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించామా? ఒక దైవజనుడు అంటాడు, నా కాలికి బ్రాండెడ్ షూ లేదని ఏడ్చా నేను దేవుని సందకు వచ్చే. ఎప్పటివరకు ఒక తెలుసా, నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు లేవని చూసేంతవరకు దేవుని సందకు వచ్చి బ్రాండెడ్ షూ కోసం ఏడ్చాను. కానీ ఎప్పుడైతే నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు కూడా లేవు, అయినప్పటికీ దేవుని స్తుతిస్తూ, ప్రభు నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలని, కాళ్ళు లేని ఆయన దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే సిగ్గనిపించింది. నేను ఉన్న కాళ్ళకి ఏ షూ వేద్దామని చెప్పి ప్రతిరోజు వరి అవుతూ ఉంటే, కాళ్ళు లేనోడు కాళ్ళు లేవని వరి అవ్వకుండా మిగతా దేహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా సిగ్గనిపించింది అన్నాడు. నిజమే, ఆయా సందర్భాల్లో నీకున్న ఆధిక్యత ఏంటో నీకు తెలియనందువల్లనే ఏడుస్తున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నిరసించిపోతున్నావు. కృతజ్ఞత లేని జీవితం బహుశా నీలో ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండకండి. చేసిన మేలును మర్చిపోయేవారుగా కానీ, చేసిన మేలును మరిచిపోయి మరలా మేలు చేసిన వారి మీద తిరుగుబాటు చేయడం కానీ అలాంటి చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలకు జీవితంలో అనేక సార్లు ఈ విశ్వాసఘాతుకం అనేది కనబడతానే ఉంది. దేవుడు ఎన్నో మేళ్ళు వాళ్ళకి చేస్తున్న ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? సనగడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చి 40 అరణ్యంలో వారిని అద్భుతంగా దేవుడు నడిపించాడు. వారికి కావలసిన ప్రతీది కూడా దేవుడు అనుగ్రహిస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించి, మన్నాను కురిపించి, పూరేళ్ళు రప్పించి, బండల్లోంచి నీళ్ళిచ్చి, శత్రువులు వస్తున్నారంటే వారి మీద విజయాన్నిచ్చి, దేవుడు ఎంతగానో వారిని బలపరిచి నడిపిస్తుంటే ప్రతి విషయానికి వారు ఏం చేయడం ప్రారంభించారు? సనడం మాత్రమే కాకుండా, మేము వెళ్ళిపోతాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మాకు ఐగుప్తుకు పంపించండి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఏమున్నాయి ఐగుప్తులో? ఒకనొక సందర్భంలో అంటున్నారు, మేము ఐగుప్తులో ఉచితముగా తిన్న కీరకాయలు, ఉచితముగా తిన్న తెల్లగడ్డలు, ఉచితముగా తిన్న ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. మాంసము, చేపలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా మాట్లాడేసుకుంటే వాళ్ళు ఉచితంగా ఐగుప్తులు అవి తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? దెబ్బలు తిన్నారా? ఫరో భయంకర కొట్టడం మొదలు పెడతా ఉంటే మీకు గడ్డి కూడా ఇవ్వము, మీరు ఇటుకలు లెక్క అలాగే చెయ్యాలని భారం పెంచేస్తే అక్కడంతా నలిగిపోయి అణిగిపోయి పడరాని బాధలన్నీ పడి దేవుడు ఇంత చక్కగా అన్ని పోషిస్తాడు. బయటకు వచ్చి అంటున్నాడు, మేము ఉచితముగా తిన్న ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు మాకు గుర్తు వస్తున్నాయని. దాన్నే డాంబికం అంటారు. డంబం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పేం కాదు. ఎంత వచ్చినాయిరా మార్కులు? 40 వచ్చినాయి అన్నయ్య. కొంచెం కష్టపడి నెక్స్ట్ టైం 90 తెచ్చుకుంటానంటే పర్లేదు. నీకు వచ్చిన మార్కులు 40, ఎంత వచ్చినాయంటే 90 మార్కులు వచ్చాయి, లేదా 100 మార్కులు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దంభం. ఎంతమ్మా జీతం నీకంటే, ఆ జీతం అడగకూడదు అనుకోండి ఎవరిని. వచ్చేది 15,000, చెప్పేది ఎంత? 100,000 రూపాయలు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్లో రాయబడింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఐగుప్తులో ఫ్రీగా తిన్నావు నువ్వు, అక్కడ ఫ్రీగా దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చి అంటున్నారు ఇక్కడ మేమేం తిన్నాం. ఒక్కొక్కడు ఉంటాడు చేయకూడని పనులు చేసి జైల్లోకి వెళ్తాడు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు లోపల తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం శుభ్రంగా లాటిల్కి పని చెప్పి చాలా చక్కగా లోపల ట్రీట్మెంట్ చేసి బయటకు పంపిస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు, రే ఏం జరిగిందిరా లోపల? ఏమన్నారంటే, బిర్యానీ పెట్టారా మనకి? నీ బిర్యానీ పెట్టారు లోపల నీకు? లోపల తినాల్సిన దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చేసి బిర్యానీ పెట్టారు తెలుసా? మరి ఆ బిర్యానీ మీనింగ్ ఏంటో మరి తెలియాలి బయటకు వచ్చాక. దాంభికమైన జీవితం మనకు పనికిరాదు. హెచ్చించుకోదగిన దానికన్నా ఎక్కువ హెచ్చించుకోవద్దు అన్నాడు బైబిల్లో. ఎంతవరకు అంతే, అంతవరకు ఆ లిమిట్ నీకు తెలియాల. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసఘాతులను తిరుగుబాటు చేశారు కాబట్టి వారిలో చాలా మటుకు కనాన దేశాన్ని చూడకుండా ఏమైపోయారు? అరణ్యంలోనే చనిపోయారు. కానీ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉందాము. హల్లెలూయా. దేవుని వైపు మనం చూద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మనకి చేస్తున్న మేళ్ళనిటిని బట్టి, ఉపకారాలను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? నీకున్న భర్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావమ్మా? లోకంలో చాలామంది భర్త లేక వారు ఏదో ప్రమాదాల్లోనో

అనుభవిస్తున్నావు? నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీకున్న సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అనేక మంది అబద్ధ బోధల్లో, అబద్ధ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు సత్యానికి స్తంభంగా ఉన్న సంఘంలో నాటినందుకు నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ప్రపంచంలో ఎన్ని అబద్ధ బోధలు చెలరేగిపోతున్నాయి ఈ రోజున. మన భారతదేశంలో కూడా సెటానిక్ చర్చెస్ వచ్చేసాయి, సాతాను సంఘాలు వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా ఉందట, అది ఎక్కడుందో తెలియలేదు కానీ అడ్రస్, కానీ ఉందని విన్నాను. సాతాను సంఘాలు ఈ రోజున ప్రజలు మభ్యపెడుతున్నారు. యూజువల్గా మనం క్రాస్ వేస్తున్నప్పుడు ఒక అడ్డుకర్ర నిలువుకర్ర క్రాస్ మనం ఒక విధానంలో వేస్తాం కదా, వాళ్ళు క్రాస్ని తిరగేసి పెడతారు. వాళ్ళు అంతా రివర్స్ అన్నమాట, క్రాస్ తిరగేసి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంటుంది, దానిలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న చోట వాళ్ళు సాతాను నా కాపరి నాకు లేమి కలగదు అని రాసుకుంటారు వాళ్ళు. ఓ పాస్టర్ గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్క ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఫ్లైట్ ఒక 4 గంటలు ప్రయాణంలో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి చాలా ఇబ్బంది అనిపించింది. అరే నేను చేయలేకపోతే

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడినవారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667202, సెల్ నంబర్ 9444

పౌరులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోకరక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధమేమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణమరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

ఈ సృష్టిలో దేవుని మాటల రుచి వివరింపనలవి కానిది. ఆ రుచికరమైన దేవుని మాటల రూపమే యేసయ్య. ఆయన మాటల రుచి, ఆ మధురం యేసయ్యను రుచిచూచిన వారికే తెలుస్తుంది. ఈ మాటలు తినువారు, అనగా వినువారు నిత్యం జీవిస్తారు. రుచి చూద్దామా మరి ఆ మృదు మధురమైన మాటలు.

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేసేదను. నాయతకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే

కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారు ఆయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటూ ఉంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగాపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరేకంలో పుట్టాను, అయితే ఆ బీదరేకంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరేకంలో కూడా వారి ప్రేమ వలనే నేను సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి, వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది. ఎప్పుడు మరి ఆ పప్పుచారు, పుట్టుచారు, పులావు చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది. ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు, మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కు వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులు చూశాను,

0: ఎత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకూడదు కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి. చాలామంది అన్సెట్ చేస్తున్నారు, నేను ఏం ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నానని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 డేస్ వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులు అన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకి వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలారా ఏంటి అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి ద్వారా అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది, సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి ఈ కాలేజ్ వల్ల ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు, అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండేవాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది, ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు, మేము కూల్ చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చింది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైన దున్నాలి పండించాలి అని చెప్పి మనం పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం. 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకురావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి 2 సార్లు కాదండి, చాలాసార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఇలా గడిచింది. అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని. సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఆ ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసు ప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని చెప్పి నేను గ్రహించి అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదో కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి పక్క ఊరు, నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించింది ఏంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సావాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014 నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది, స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను, ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. ఆ రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను. నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను. దేవుడు నన్ను కరుణించమని వెంటనే నాకు స్వస్థత కలిగింది. వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు. క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనలతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు? తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ నయమానులాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని, దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్యలో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకుడికి పరిచర్య చేసేవాడిని, దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను. 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షలు అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షలు అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను, 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంట్ భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అన్న టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాకింగ్ చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు 2 ఇంతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు, అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు. నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యెహోషువా ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యెహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇదే నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సేవకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే నీ సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు, అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, 2 పిల్లల్ని ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా దైవ సేవకులతో సహకారిగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి, ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను దైవ సేవకునితో ఉన్నాను కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు, పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి అవన్నీ ఆగిపోతాయి, నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లు ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే, నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది. 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లు అన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే, అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి. ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది. అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో, ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా, అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన కలిగించాడు. నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి, దొరికిన సమయం అంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు, దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి, నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒక్కసారి నా కళ్ళంబడ నీళ్ళు తిరిగాయి, ఏంటిది అని ఒక్కసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను, సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను, అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చొప్పున 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, అండి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి, వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే, దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి, ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే సువార్త చేసాం. అది నాకు గుర్తొచ్చి, ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే, నిజంగానే దేవుడు ఒక్కరోజు సువార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను సువార్త చేయడం వల్ల 50,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా, నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే, ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషం అవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకుల సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరువుగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితిని నువ్వు ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికీ కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. నీ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: మా చెల్లి, అమ్మ నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు అన్నారు. నెల వాక్యం విన్నావు కదరా, ఏమైనా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటువంటి అనమాట. సరే లేరా, నా అనుభవం ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూసు ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి నీ దగ్గర డబ్బు అయితే లేదు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు. నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేను నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంత వరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. 10,000 కాదు 8,000 పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు, కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
2: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ, అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ, మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన ఆ బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు, అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు, అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ని 2 సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే, జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్.
1: ప్రైజ్ ది లార్డ్ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు క్రైస్తవ సహోదరులకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రీతిగా అక్షాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండమ్గా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినబడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారి ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడము, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మను కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ, నాన్న, చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకు ముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలిరా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంత మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్ను అయితే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు, చర్చికి రావాలని ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటువంటి, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా సరే అది నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను దాడితో చెప్పేటోని, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్మతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటోని అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటోని తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను. సెవెంత్ తర్వాత ఎయిత్ క్లాస్కి వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 కిలోమీటర్స్ ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవాడిని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th క్లాస్లో నా 9th క్లాస్లో నాన్నకి సడన్గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్తూ లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు, నన్ను నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పా. ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th క్లాస్లో ఒక రకంగా ఊర్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్ల ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు అయ్యి వేస్తూ ఉంటారు అనమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో 8th, 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసంగులు లేదు. ఆ రీతిగా 9th, 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణం ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు, ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోని వచ్చేటోని, అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది. అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం, మీరు చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు. నాన్న, నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుని నమ్ముకున్నారు, నాన్న దేవుని నమ్ముకున్నారు, చెల్లి కూడా చచ్చిపోతుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఈ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుని నమ్ముకో

ఫస్ట్ ఇయర్ చదవడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో యాక్చువల్ గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు, ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్ గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టు అయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి, ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసేటోడు, ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్ లో చేసా, సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో నుంచి మళ్ళీ కాటన్ మిల్ లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్నా నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్ గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆ ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను, ఇందులో ఒక నెల చేసేటోని ఇది కాదు ఇంకో దాంట్లో చేస్తాను, అందులో కాటన్ మిల్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచే నాన్న చెప్పేది కూడా అదే, కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేగాని దేవుని నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది, ఆ కంపెనీ కంపెనీ అని కాటన్ మిల్ అని కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంక్లో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళా గుంటూరు నుంచి నేను మళ్ళా ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదన్నమాట, ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. నా అమ్మాలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన అసలు ఈ చదువుకునే వయసులో ఈ పనేంది అని బాధపడుతూ ఉండేటండి. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే సత్యం కంప్యూటర్ త్రూ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది, అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు, ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే, మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు ఏం కాదు ఇది, మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు నేను వచ్చేస్తా అంటే ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటి హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా
మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు

0: ఇది సాధ్యం కాదు అని అనుకున్నా కానీ అమ్మాలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని. సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్రలో ఒక 7 to 8 months అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక 2 or 3 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడం అన్ని ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను, నాకు చర్చ్కి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్ళినా జరో ఒక 2 సందర్భాలు వెళ్ళా కానీ అంత ఇష్టం ఉండేది కాదు. నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చ్కి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాదు బాచ్పల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు ఉండే చెప్పేవాళ్ళు అనమాట. ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటా ఉండేటోని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటాడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచ్పల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్, నా 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కాదు. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటాం, 14 మందిలో అక్కడ 2 or 3 వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట చర్చ్కి వెళ్ళే పరిస్థితి లేవు కానీ కనీసం బైబిల్ చదువుకున్నాం అంటే, నా దగ్గర బైబిల్ లేదు నేను చదవను, మీకు కావాలంటే చదువుకోండి అనేటోడిని. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక 2 or 3 మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న 3 ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th class అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా 2 బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాము. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో. మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు 2 బయలుదేరినాం. నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు. అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్లో నైట్ ఆ రోజు అంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు. కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట. ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది, ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది, అదే రూమ్లో ఉండాలి, మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట, నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాను. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేసారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగాను అనమాట. ఏమని అంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక నెల రెండు నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే, వాటర్ ప్లాంట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటాన్ని హెల్పర్గా. అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటాన్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటాన్ని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అన్నమాట, ఇందులోనే ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేదన్నమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సువారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళీ నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంతా వర్క్ ఏమంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నా అని చెప్పాడు వెళ్ళలేదు. ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు. మళ్ళీ సోది మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం మా ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైప్ కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి ఆయన చెప్పేది ఎలా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట, నేను మైక్రోబయాలజీలో నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట. ఏమనంటే ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదన్నమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది నాతో ఆయన పని గురించి తప్ప, రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదన్నమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట, ఏమనంటే సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి యేసుక్రీస్తు గురించి, నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారా తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, వింటా నేను వినే టైపే తప్ప ఆలోచించే టైప్ కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, మా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది. అది అని అంటే సరేలే సరేలేరా, మరి నువ్వు నీ అంతటి నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి దాని బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు. అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఎట్లా, ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట. ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, నీకు 2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటోడు అనమాట. సరేలేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడు అంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో. తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పిందన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు, లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన్ని పిలు పలికితే, ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు, సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు లేరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు, మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది, అరే మెడిసిన్ వేసుకుంటున్నా తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికీ చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు, ఇంకా నాన్నలు కూడా తినాలి ఏదో ఒకటి తినాలి అది అని చెప్తుండ్రు కానీ ఆకలి ఇవ్వట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకా ఒకరోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది, లోపల బాడీలో వీక్నెస్ కనుకుంటే ఏమైపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటి అన్నమాట అంటే, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు, అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు ఆయన చెప్పింది సడన్గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపించింది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభువా నాకు ప్రార్థన అనేది కూడా రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు. కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తున్నానమాట. ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శన అని తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయిన, నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్ గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా మార్నింగ్ ఊర్లో సర్జానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియలేదు. కానీ సర్దానంద్ ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్ప రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్న సార్ చెప్పారనమాట ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా నేను కూడా నమ్ముకుంటా దేవుడు నన్ను తాకాడు స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు. నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి. అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంక అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసి అనమాట ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అని, అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా. నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుడు నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన, 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకే చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి, అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాడు, నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది, బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే ఆ క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు. ఒకటి, దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుంది అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం, ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి, అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఒకప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, ఒక సువార్థికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయన అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా, బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికే మంచి భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 2012 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు. ఉద్యోగం చేసేవాడు ఆ సేవకుల దగ్గరే టచ్లో ఉంటూ ప్రార్థన చేయి మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే నాన్న కూడా వాస్తవానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్ట్గా సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేది అనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది, సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012లో జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోనికి నడిపించాడు, కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాటిలో కూడా జాబ్ మానేసి ఉన్నా కాబట్టి ఆయన ఏమన్నాడంటే మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు, ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014-15లో ఉన్నాం. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలనే ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం, 2016-17-18 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెన్పెల్లో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుట్ట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాద్లో ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా, మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు, ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్స్ జరుగుతూ ఉన్నది కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైటు ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారులో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగినాయి. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో చేయడం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట. ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకారం అయినటువంటి ఫ్రెండ్ మాట్లాడండి ఏమనంటే లేదు సార్ ఉంచండి ఉంచండి ఇక్కడనే ఉంచండి మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు 10,000కి. తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదర్ వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది. ఇంక 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏమి రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్తో కాదు ఇది, మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి. 8,000 దగ్గర నుంచి 10,000, 18,000, అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 అనలోకి వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మరలా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నారంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలే అని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నది అనమాట లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్ కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాలో స్కానింగ్ తీసుకున్నాము, స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదు అనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడిన ద్వారా మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికి బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4 జరిగింది. బేబీని కూడా మేము వస్తానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుణ్ణి ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4 అట్లా అయిపోయిన తర్వాత మరలా మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళా 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇక ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే. అన్నారు మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే, ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా కొంత చేదు అనుభవమైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు, 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరిచి లేచి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు, ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడి కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నెట్వర్క్ కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత శవ విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా శవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులం అని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకుని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అనేటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం, బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు. ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు. వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబం నుంచి, హైందవ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువు గురించి వినడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపుని అందుకొని ప్రభువులు ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులు ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించను గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్,
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థాంక్యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
0: ఆమేన్.
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాం. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అన్నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట, ఏమనంటే లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి, అది చాలా కష్టం. ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం, కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడం, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తామనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికి కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి, కానీ మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు, ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు మనం చేసేటోళ్ళు కానీ, ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు విగ్రహారాధన కానీ. అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటివి ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది వాళ్ళు పండగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అన్నీ వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన పూజ చేసేటోళ్ళం కాదు, మన దగ్గరకు వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్ గా మీకు పేరు,
0: 2012 లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో
1: ఓకే
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజు గారు,
0: ఐజక్ రాజు గారు చెప్పారన్నమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు, సో ఇలాగ బాగా విగ్రహారాధన ఎక్కువ గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి వెళ్ళడము, సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు తీసుకొని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందూ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవులో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మేం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోనీ, ఎవరో మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకంగా ఒక రకమైనటువంటి బాధ అయితే వినేటం, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1000 ఇస్తాము ఒప్పుకోండి, 2000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు? సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు?
0: ఇప్పటివరకు అయితే
1: కనబడలేదు. సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఇంకా ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే,
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఏదో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి, ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే, ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్ లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు,
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి.

0: మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th మంత్ అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసుప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసుప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదు అని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
1: డ్రామాలు, సాంఘిక నాటకం,
0: సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు, మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
1: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చచ్చికెళ్తున్నారు కానీ నేను మారననుకున్నాను.
0: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు కానీ బైబిల్ మాట వినలేదు నేను అన్నారు.
1: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు. ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి, 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు.
1: అవును.
0: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి, మరణ అంచులకి వెళ్ళిన సమయములో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి, యేసుప్రభుదే రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయాయి. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్? అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
1: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట. నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడు అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా, వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నిజమైన దేవుడు అని చెప్పి.
0: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
1: అవును.
0: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
1: అవును.
0: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిస్తే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
1: అవును సార్. స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోకి నడిపించింది. సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచికే నడిపించాను అనుకుంటున్నాను.
0: బాగుంది. చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపిక్గా ఇచ్చారు.
1: థ్యాంక్ యూ బ్రదర్.
0: థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి

మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్ వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు. దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో ఓపికతో సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది. ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతోమందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

రక్షకుడు ఉదయించాడు. కాపురులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోక రక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

0: ఇండియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: శ్రోతలు, మరోసారి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.
1: నాకు అలాగే ఉంది. ఈరోజు నిరీక్షణ మహిళా కార్యక్రమంలో మనం వివాహం గూర్చి చర్చించబోతున్నాం. వివాహం అనగానే మీకు ఏమనిపిస్తున్నది? శ్వేత, నువ్వేమనుకుంటున్నావు?
0: వివాహం గూర్చి ఆలోచించినప్పుడు నాకు కొంత భయం కలుగుతుంది, మరియు ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవడం అన్నది నాలో ఎంత భయం పుట్టించిందో నాకు జ్ఞాపకం ఉంది. భయంతో పాటు ఒక విధమైన ఉత్సాహం, సంతోషం కూడా ఉందిలే.
1: నేను అర్థం చేసుకోగలను. పెళ్లి కొరకు చాలా పనులను చేయాల్సి వస్తుంది, అన్నీ సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులు ఒకరితో మరొకరు ప్రవర్తించే విధానమును చూస్తూ చిన్నప్పటి నుండి వివాహం లేక కుటుంబం అంటే కొన్ని విషయాలను మనం నేర్చుకుంటాము.
0: నిజమే. మా అమ్మ నాన్న ఆఫీస్ నుండి వచ్చేంతవరకు కనిపెట్టేది, తరువాత మంచి భోజనం తయారు చేసేది. నాన్న ఆమె వంటల్ని మెచ్చుకుంటూ ఉంటే సంబరపడిపోయేది. ఆ సంతోషకరమైన సమయాలన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నా మట్టుకైతే వివాహం కొరకు సిద్ధపడడంలో రుచికరమైన వంటలు నేర్చుకోవడం ఒక భాగమని చెప్పగలను.
1: మా నాన్నకేమో ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి కాబట్టి మా అమ్మ ఎక్కువ సమయం దానికోసమే గడిపేది. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టాలని మాకు నేర్పించేది.
0: కానీ కొన్ని విషయాలను గూర్చి, అంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి మొదలైన విషయాలను గూర్చి ఇద్దరికీ అంత సమ్మతి ఉండేది కాదు. వాళ్ళు వాదించుకుంటూ ఉంటే నాకు భయం వేసేది.
1: దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందేమంటే, వివాహం అన్నది అంత సులభమైన సంబంధం కాదు. కాదంటారా? ఇందులో ఇద్దరు మనుషులుంటారు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ. వాళ్ళిద్దరూ వేర్వేరు కుటుంబాల నుండి వస్తారు. వివాహం గురించి వారిద్దరి కోరికలు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు సమాధానంగా ఎలా జీవించగలుగుతారు?
0: పల్లవి, మనం చెప్తున్న విషయాలను విని మన శ్రోతలు అయ్యో బాబోయ్, ఇక పెళ్లి చేసుకోకూడదని అనుకుంటారేమో, కానీ ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి వివాహం గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం మంచిదనుకుంటున్నాను.
1: అవును శ్వేత, అందుకే నిరీక్షణ మహిళా కార్యక్రమానికి మన సోదరి సుమలత గారిని ఆహ్వానించాం. వారు వివాహం కొరకు ఎలా సిద్ధపడాలో మనకు చెప్తారు.
2: ప్రియ స్నేహితులారా, ప్రస్తుతం మీరు ఉంటున్న పరిస్థితిలో వివాహం అంటే ఏమనుకుంటున్నారు? అది మీకు చాలా కష్టమైన అంశంగా ఉందా? మీ పిల్లలలో ఒకరు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు కాబట్టి వారు మిమ్మల్ని విడిచి వెళ్లిపోతారని బాధపడుతున్నారా? ఈరోజు నేను మీతో కూడా ఉన్నందుకు, ముఖ్యంగా వివాహం అనే ముఖ్యమైన అంశాన్ని గుర్చి కొన్ని తలంపులు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను.
1: సుమలత గారు, ఈ ప్రశ్న మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చును, కానీ వివాహం అంటే ఏంటో చెప్తారా?
2: వివాహం అంటే రెండు కుటుంబాలకు చెందిన ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకమవుట. కాబట్టి వివాహం ద్వారా వారు ఏమి పొందాలనుకుంటున్నారో లేక ఏమి ఆశిస్తున్నారో ఇద్దరికీ విభిన్న ఉద్దేశాలుంటాయి. ఇద్దరూ వేరువేరుగా అర్థం చేసుకుంటారు. ఇద్దరూ వారి వారి సంతోషకరమైన లేక దుఃఖకరమైన అనుభవాలతో వైవాహిక జీవితంలో అడుగు పెడతారు. వారి మంచి లేక చెడ్డ అనుభవాలు వారు చిన్ననాటి నుండి పెరిగిన కుటుంబాలకు సంబంధించినవి కాబట్టి పోట్లాటలను ఎలా సరిచేసుకోవాలి, డబ్బును ఎలా వినియోగించుకోవాలి, పిల్లలను కనడం మరియు ఇతరులను ప్రేమించడం అంటే ఏమిటి అనే విషయాలను గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. వివాహం కష్టమైన అనుబంధంగా ఎందుకు ఉంటుందో మీకు అర్థమైనదా? చాలామంది అంటే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు, కొన్నిసార్లు సలహాదారులు వివాహ జీవితంలోని ప్రాథమిక విషయాలను గూర్చి అనగా డబ్బును గూర్చి ఎలా ప్రణాళిక వేసుకోవాలి మరియు ఎలా ఖర్చు చేయాలి, పిల్లలను ఎలా పెంచాలి, భార్యాభర్త ఇద్దరు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకోవాలి, ఒకరి భావాలు మరొకరితో ఎలా పంచుకోవాలి అన్న విషయాలను గూర్చి మనకు మంచి సలహాలు ఇస్తారు. ఏది ఏమైనా వివాహ బంధాన్ని కలిపి ఉంచే జిగురు మనకు కావాలి. పోట్లాటలు, గాయపరిచే భావాలు లేక ఒకరి పట్ల మరొకరికి మరియు వివాహ సంబంధంలో గల నిరుత్సాహం మొదలగు విషయాలలో అది మనకు సహాయం చేస్తుంది. ఆ జిగురు ఏమిటంటే వివాహంను గురించి దేవుని వాక్యమైన బైబిల్ ఏమి చెప్తుందో అర్థం చేసుకోవడం. వివాహం అంటే ఒక పురుషునికి మరియు ఒక స్త్రీకి మధ్య గల సంబంధమని, అది జీవితకాలమంతా కలిసి ఉండే సంబంధమని బైబిల్ చెప్తుంది. వివాహం అన్నది జీవితం కొరకు చేసుకున్న షరతులు లేని సమర్పణపై ఆధారపడి ఉంటుంది. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును అని బైబిల్ చెబుతుంది. ప్రస్తుతం ఒకవేళ మీ కుమార్తెనో లేక కుమారుడునో పెళ్లికి సిద్ధపరుస్తూ ఉంటే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమంటే, మీ కుమార్తె లేక మీ కుమారుడు మరొకరితో జీవితకాలం ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్లు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా? ఒక తల్లిగా, తండ్రిగా మీరు సిద్ధంగా ఉన్నారా? దేనికోసం సిద్ధంగా ఉండాలి అని మీరు ప్రశ్నించవచ్చు. వివాహం కొరకే సిద్ధపడవలసిన అనేక విషయాలున్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మీ కుమారుడు లేక మీ కుమార్తె మిమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వారి జీవితకాల ఒప్పందాన్ని కొనసాగించడానికి అది చాలా అవసరం. అలాగే మీ కుమారుడు లేక కుమార్తె ఒక క్రొత్త కుటుంబాన్ని ప్రారంభించుకోవడానికి మీరు వారిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి విషయం, మీ బిడ్డ తల్లిదండ్రులను అంటే మిమ్మలను విడిచిపెట్టాలి అంటే మీరేమనుకుంటున్నారు? విడిచిపెట్టడం అంటే అర్థం మిమ్మల్ని పట్టించుకోవద్దని కాదు, మీకు దూరంగా నివసించాలని కాదు. కొంతమంది పిల్లలు భౌతికంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండవచ్చు, అయితే మానసికంగా మరియు భావోద్వేగపరంగా వారి తల్లిదండ్రులను విడిచిపెట్టరు. వారు ఇంకా వారిపైన ఆధారపడి ఉండవచ్చును. ఇక తల్లిదండ్రులైన మిమ్మల్ని విడిచిపెట్టాలంటే పిల్లలు అర్థం చేసుకోవాల్సినదేమంటే, మీ పిల్లలతో మీకున్న సంబంధం మారిపోవాలి. ఎదిగిన వారు అనే అవగాహనతో సంబంధం కలిగి ఉండాలి. అంటే వారు మీ క్రమశిక్షణలో, మీ స్వాధీనంలో ఉండకూడదు. ఇప్పుడు మీ పిల్లలు మీకంటే ఎక్కువగా వారి జీవిత భాగస్వామి యోచనలను, ఉద్దేశాలను గురించి మరియు వారి అలవాట్లను గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. భార్యాభర్తలుగా వారి సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు వారు మీ ప్రేమ, మీ ఆమోదం, మీ సహాయం లేక జ్ఞానయుక్తమైన మీ సలహా కొరకు ఎక్కువగా మీపై ఆధారపడకూడదు. మీ బిడ్డ ఒక మంచి కుమారునిగా లేక కుమార్తెగా మీతో సంబంధాన్ని కొనసాగించవచ్చు. అయితే వారికి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఒక మంచి భర్తగా లేక భార్యగా ఉండడం. ఇప్పుడు ఆ యవనస్సుడు ఒక భర్తగా తన కుటుంబానికి శిరస్సు కాబట్టి మీ కుమారుడు స్వయంగా తీర్మానాలు చేసుకోవడానికి, తన భార్యను చూసుకోవడానికి ప్రోత్సహించండి. అది అతని ప్రధాన బాధ్యత. అలాగే మీ కుమార్తె సరైన నడిపింపు కొరకు, సహాయం కొరకు, సహవాసము మరియు ప్రేమాభిమానముల కొరకు తన భర్తపై ఆధారపడాలని ప్రోత్సహించండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుని బలపరుచుకోవాలని ప్రోత్సహించండి. మీతో ఉన్న సంబంధంలో నుండి జీవిత భాగస్వామితో వారికి ఉన్న సంబంధంలోనికి ఎలాంటి చెడ్డ భావాలను, అనుభూతులను చొప్పించకూడదు. భావోద్వేగపరంగా చిన్ననాటి కుటుంబంతో ముడివేయబడి ఉండకూడదు. ఏదో ఒకటి నచ్చలేదని పిల్లలు వారి జీవిత భాగస్వామిని మార్చుకోకూడదు. వారి భాగస్వామి ఎలా ఉన్నారో అలాగే వారిని స్వీకరించి ప్రేమించాలని నేర్పించండి. రెండవ విషయం, ఒక తల్లిగా, తండ్రిగా మీ కుమారుణ్ణి లేక కుమార్తెను పంపించాలి అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీతోనే ఉండాలనుకోకుండా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాలని నేర్పించడమే మీ లక్ష్యంగా ఉండాలి. వాళ్లు ఒకరితో మరొకరు ఎలా సంబంధం కలిగి ఉండాలో, వారిద్దరూ కలిసి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మీరు వారికి నేర్పించండి. తల్లులారా, మీ కుమారుడు తన భార్యతో మృదువుగా, మర్యాదగా మాట్లాడాలని నేర్పించండి. మీ కుమార్తె తన భర్తకు సేవ చేయాలని, గౌరవించాలని నేర్పించండి. తండ్రులారా, మీ కుమారుడు తన భార్యను ప్రేమించి సంరక్షించాలని, ఆమెను గురించి శ్రద్ధ తీసుకోవాలని నేర్పించండి. వారు మంచి భర్తగా లేక భార్యగా ఉండాలని నేర్పించడానికి ఉత్తమమైన మార్గం మీ మాదిరియే. తల్లిదండ్రులుగా మీరు మంచివారుగా ఒకరినొకరు ప్రేమించుకుని గౌరవించుకుంటే వాళ్లు ఆ మాదిరిని అనుసరిస్తారు. వారి జీవిత భాగస్వామిలో మంచి లక్షణాలను గమనించడానికి వారికి సహాయం చెయ్యాలి. వారి జీవిత భాగస్వామికి విరుద్ధంగా మీ పిల్లల పక్షంగా మీరు సమర్థించకూడదు. మీ పిల్లలకు వివాహమయ్యాక వారి జీవితాలను మీరు నడిపించకండి. మీరు నాపై కోపంతో పళ్ళు కొరుకుతూ, మా కుటుంబాలలో అలా జరగదు, మా కుటుంబాలలో ఒక అబ్బాయి మరియు అమ్మాయి పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్పవచ్చు. అది చాలా మంచిదే, కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. ఒక అమ్మాయి మా కుమారుని పెళ్లి చేసుకుంటే ఆమె మా కుటుంబంలో చేరుతుంది, కాబట్టి ఇప్పుడు ఆమె మా నియమ నిబంధన ప్రకారం జీవించాలని మీరు అనవచ్చు. ఇది మంచిది కాదు. మీ కుమారుడు ఇప్పుడు తన సొంత కుటుంబానికి శిరస్సు. ఇప్పుడు అతను వయసు వచ్చినవాడు, అతనికి తన సొంత కుటుంబం ఉంది. అతన్ని, అతని భార్యను దీవించండి. వారిద్దరూ కలిసి ప్రారంభించిన నూతన జీవితం బాగుండాలని కోరండి. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించి గౌరవించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. మీ పిల్లలు పెద్దవాళ్లయ్యారు గనక ఇప్పుడు వాళ్లు మీకు స్నేహితులు. ఒకే విధమైన ఆసక్తులను ప్రోత్సహించుకోరండి. తల్లి కూతుళ్లు కలిసి వంట చేయడానికి ఇష్టపడవచ్చు. తండ్రి కుమారులు కలిసి పాడైన వస్తువును బాగుచేయవచ్చు. మంచి పుస్తకాలను ఇద్దరు చదివి అందులోని విషయాలను మీ పిల్లలతో పంచుకోవచ్చు. జ్ఞాపకం ఉంచుకొనండి, వారు సంతోషముగా ఉంటే మీరు కూడా సంతోషముగా ఉండగలుగుతారు.
1: వావ్, వారి సంతోషమే మన సంతోషం. ఎంత గొప్ప తలంపు! థ్యాంక్స్ సుమలత గారు. మన పిల్లలు ఒక క్రొత్త కుటుంబాన్ని ప్రారంభించుకోవాలంటే మన పిల్లల్ని మనం పంపించడానికి ఇష్టపడాలి, మరియు వాళ్ళు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
0: అవును, వివాహం గూర్చిన సిద్ధపాటులో ఇది చాలా ప్రాముఖ్యమైనదని నేను ఒప్పుకుంటాను.
1: నేను అనుకుంటాను, వివాహమును గూర్చి బైబిల్ ఏం చెప్తుందో మన శ్రోతలు నేర్చుకుంటే మంచిది కదా. నువ్వేమంటావు?
0: ఆ విషయాలను నేర్పించడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. ఈ పాట విన్న తరువాత వారు బైబిల్లోని మొదటి వివాహం గూర్చి మనకు వివరిస్తారు.

0: శ్రోతలు, వివాహం మరియు కుటుంబ జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో విన్నారు కదూ. వివాహం గురించి దేవుని దృక్పథం ఎలా ఉంది? మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించాడని మీకు తెలుసు కదా. ప్రియులారా, దేవుడు మొదటి మానవుడు ఆదామును, మొదటి స్త్రీని ఎలా సృష్టించాడో ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉదాంతం బైబిలులో వ్రాయబడింది. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. ఇప్పుడు 18:20 వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతివానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడు ఏం చేశాడో విందాం. 21:23 చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ఆదాము హవ్వను చూచి, ఆహా ఎంత అందంగా ఉంది అన్నా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో దేవుడు మనుషులను సృష్టించిన విధానంలో ఒక ప్రత్యేకతను గమనించారా? ఆదాము మరియు జంతువులన్నీ మట్టితోనే చేయబడ్డాయి, కాని హవ్వ మాత్రం ఆదాము మాంసముతో మరియు ఎముకలతో నిర్మించబడింది. బైబిలు ఇంకా ఇలా చెప్తుంది. 24 చదువుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ భావాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఆదికాండము 1:27 కూడా చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. కాబట్టి ప్రియ స్నేహితులారా, బైబిలులోని ఈ చిన్న సంభవము ద్వారా మనము కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను నేర్చుకోవచ్చు. మొదటి సత్యం ఏమంటే, దేవుడు చేసిన సృష్టి అంతటిలో స్త్రీ పురుషులు ప్రత్యేకమైన వారు, భిన్నమైనవారు, జంతువుల కంటే కూడా భిన్నమైనవారు. మనుషులు జంతువుల నుండి పరిణామం చెందలేదు. దేవుడు స్త్రీని, పురుషుని తన స్వరూపంలో సృజించాడు. శ్రోతలు వింటున్నారు కదూ, మీరు నేను దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము. మనము ఆయన పిల్లలుగా సృజించబడ్డాము, మరియు ఆయన మన ప్రియమైన తండ్రి. మనం ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి గౌరవించి మీకు విధేయత చూపించాలని మీరు ఎలా కోరుకుంటారో అలాగే మన పరలోకపు తండ్రి మనము ఆయనను ప్రేమించాలని, గౌరవించాలని మరియు ఆయనకు విధేయత చూపించాలని కోరుతున్నాడు. వీటిని పొందడానికి మనకంటే ఆయన మరెక్కువ యోగ్యుడు. మనం అర్థం చేసుకోవలసిన 2వ సత్యం ఏమంటే, ఆదాము తాను మరియు హవ్వ ఒకరికొకరు చెందినవారు అని గ్రహించాడు. ఒకరికొకరు చెందుట అన్నది వైవాహిక జీవితానికి మూలము. ప్రతి భాగస్వామి మరొకరికి చెందినవారు. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలు తమ కొరకు సాటి అయిన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలని ప్రార్థన చేయండి. మీరు అలా ప్రార్థించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మీ మనవిని వింటాడు. ఎందుకు? పురుషులందరి కొరకు, స్త్రీలందరి కొరకు ఇది ఆయన ప్రణాళిక కనుక మీ ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. మనం నేర్చుకోవలసిన 3వ సత్యం ఏమంటే, ఆదాముకు సాటి అయిన సహాయమును చేయాలన్న అవసరతను దేవుడు కూడా గుర్తించాడు. సోదరి, మీరు మీ భర్తకు సాటి అయిన సహాయముగా ఉన్నారా? మనము బైబిలు నుండి ఇంతకుముందు ఏం చదువుకున్నామో జ్ఞాపకముందా? 20వ ఏం చెప్తుంది? అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను అని అది చెప్తుంది. కాబట్టి మీ భర్తలకు మీరు అవసరం. మీరు లేకుండా వారు పరిపూర్ణులు కారు. మీ భర్తకు అన్ని సమయాలలో మీ ప్రత్యేక సహాయం అవసరం. ఇక నాలుగవ సత్యం ఏమంటే, స్త్రీ పురుషులిద్దరూ ఒకరికోసం మరొకరు సృష్టించబడ్డారు. వాళ్లు పెళ్లి చేసుకున్న మరుక్షణమే ఏక శరీరం అవుతారు. ఇది దేవుని ప్రణాళిక మరియు ఓ మర్మం. అది అనేక రంగులతో చిత్రీకరించబడిన అందమైన వర్ణ చిత్రపటంలా ఉంటుంది. ఆయన ఒక జంటను సృష్టించాడు, అంటే ఒక భర్తను మరియు ఒక భార్యను సృష్టించాడు. ఇద్దరు పురుషులను లేక ఇద్దరు స్త్రీలను చేయలేదు, లేక ఒక పురుషుని ఐదుగురు స్త్రీలను చేయలేదు. ఒక్క పురుషుణ్ణి ఒక్క స్త్రీని మాత్రమే చేశాడు. దేవుని ఈ ప్రణాళికను ఈ రోజుల్లో మనుషులు ఎలా పాడు చేశారో చూస్తున్నాం. ఎంత విచారకరమైన విషయం! దాన్ని బట్టి జీవితం క్లిష్టంగా మారిపోయింది. చిన్న చిన్న విషయాలను బట్టి కూడా ఇద్దరు కలిసి సంతోషంగా జీవించలేకపోతున్నారు. ఇలాంటి వివాహాలు దేవుడు మన కొరకు ఉద్దేశించిన ప్రణాళికకు సంబంధించినవి కావు. నిజానికి అలాంటి వివాహాలు ఎప్పటికీ సమాధానంగా ఉండలేవు. ఈరోజు మనం నేర్చుకోవలసిన మరో సత్యం ఉన్నది. అది చాలా ప్రాముఖ్యమైంది. భార్యాభర్తలిద్దరూ పూర్తిగా ఏకమవ్వాలని దేవుడు కోరుతున్నాడు. వాళ్లు సమాధానముతో మరియు సంతోషముతో కలిసి జీవించాలి. మొదటి మానవుడు దేవుడు తనకోసమే చేసిన ఆ స్త్రీని చూచి ఎంత ఉత్సాహంతో సంతోషంతో ఉన్నాడో చెప్పలేము. అతడు, "అమ్మయ్యా, చివరికి నాకు ఒక సహాయకురాలు దొరికింది. ఆమె చాలా అందంగా కూడా ఉన్నది" అని అనుకుని ఉంటాడు. కాబట్టి ప్రారంభం నుండి కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండడంలో సంతోషించారు మరియు శరీరాత్మలలో ఐక్యతను అనుభవించారు. ఇప్పుడు మీతో కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీకు కుమారులు ఉంటే మీ కుమారులు వారి భార్యలతో పూర్తిగా ఏకమవ్వాలని వారిని ప్రోత్సహించండి. ఒక తల్లిగా అలా చేయడం మీకు కష్టంగా ఉండవచ్చు. మీ కుమారుణ్ణి మీరు ఎంత త్యాగముతో ప్రేమతో పెంచి ఉంటారో నాకు తెలుసు. అతని వివాహ సమయం వచ్చినప్పుడు అతని భార్యతో కలిసి జీవించడానికి అతనికి పూర్తిగా స్వేచ్ఛనివ్వండి. వారు ఎవరైనప్పటికీ, ఏ దేశపు సంస్కృతికి చెందిన వారైనప్పటికీ, మహిళలకు ఇది చాలా కష్టమైన విషయం. తన కుమారులను పంపించడం తల్లికి చాలా కష్టం. నేను ఇలా చెప్తున్నందుకు మీకు నాపై కోపం రావచ్చు. మీకు నాపై కోపం వస్తున్నదా? ఇది నా సలహా కాదు సుమా, ఇది దేవుని ప్రణాళిక మరియు దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. మీరు దేవుని ప్రణాళికను అనుసరిస్తే ఆయన మీ పిల్లల వైవాహిక జీవితాలను మరియు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు మనం వివాహమును గుర్చి మరియు మన జీవితాల పట్ల ఆయన ప్రణాళికను గుర్చి అనేక విషయాలు నేర్చుకున్నాం. మీకు తెలుసా, మీరు ఆయన ప్రణాళికలను ఎప్పుడూ నిరాకరించకూడదు. శ్రేష్టమైనవేవో ఆయనకు తెలుసు. మనం తలంచినట్లు లేక మనం ఊహించుకున్నట్లు మనం చేయకూడదు. లోకము తెలియకుండా చేస్తున్న వాటిని కూడా మనం అనుసరించకూడదు. దేవుని దృష్టిలో వివాహం అంటే ఏంటో ఈరోజు మీతో చెప్పాను. వివాహం అన్నది ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య ఉండాల్సిన సంబంధం అన్న దేవుని ప్రణాళికను గురించి వినడానికి దేవుడు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఏది సరైనదో ఇప్పుడు మీకు తెలుసు. కాబట్టి దయచేసి దాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి మరియు దానిని గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నీ మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పొరుగువారికి మరియు స్నేహితులకు చెప్పండి. ఈ సత్యాలను మీరు ఇతరులతో పంచుకుంటే దేవుడు సంతోషిస్తాడు, వాళ్లు కూడా ఆశీర్వదించబడతారు. ఒకవేళ మీ వద్ద బైబిల్ ఉంటే మీరు మరోసారి స్వయంగా ఈ కథంతా చదువుకోనండి. అది ఆదికాండము 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకం ఉంచుకోనండి, మీ భర్తకు మీరు అవసరం, కాబట్టి అతని అవసరాలను చూచుకోనండి. మీ భర్తకు ఎలా సహాయం చేయాలో మీకు తెలియకపోతే దేవుణ్ణి అడగండి. ఆయన మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని నిస్సహాయంగా ఎన్నడూ విడిచిపెట్టడు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. మీరు దేవునికి విధేయత చూపించాలన్న ఆశ మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు. మీరు ఆయనకు విధేయులైన బిడ్డగా ఉన్నందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు మరియు ఘనపరుస్తాడు. చివరిగా మరో మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేమంటే, వివాహం అన్నది క్లిష్టమైనది కూడా. కొన్నిసార్లు సంబంధాలలో సమస్య ఏర్పడుతుంది. మానవులమైన మనము దానిని అనేక విధాలుగా పాడు చేశాము. ప్రియ స్నేహితులారా, దయచేసి మీరు దేవుని ప్రణాళికను అనుసరించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దాంపత్యం అన్నది ఈ భూమి మీదనే ఒక అందమైన సంబంధంగా ఉండాలని దేవుని కోరిక. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించాలి. ఇద్దరూ ఒకరికోసం మరొకరు దేవుని ద్వారా సృష్టించబడ్డారు. ఇద్దరూ దేవుని స్వరూపాన్ని పంచుకున్నారు. దేవుడు పరిపూర్ణమైన కళాకారుడు. స్త్రీ పురుషులైన మనము ఆయన కళాఖండాలము. వివాహం అన్నది ఆయన మన కొరకు రచించిన ఒక ప్రేమగీతం. ఈ కార్యక్రమం వింటున్న మిమ్మల్నందరినీ జీవితమును గూర్చిన ఆయన అందమైన చిత్రపటంలో సరైన రంగులతో నింపాలని, మీ వైవాహిక జీవితంలోని లోపాలను సమస్యలను సరిచేసి శాంతి సమాధానాలతో నింపాలని నా ప్రార్థన. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
1: థ్యాంక్స్ షారోన్ గారు. శ్రోతలు, వివాహం గూర్చి మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ఉద్దేశాలేంటో ఎంత బాగా నేర్చుకున్నారు కదూ.
2: నిజంగా దేవునికి మన పట్ల మంచి ప్రణాళిక ఉంది. మనం మన భర్తలకు సహకారులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మన కుటుంబాలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కూడా.
1: భార్యాభర్తలు దేవునిపై ఆధారపడి వివాహమును ఆయన ఎలా నియమించాడో అర్థం చేసుకోవడం మంచిది.
2: కాబట్టి శ్రోతలు, వివాహం అంటే ముగ్గురు ఉండాలి, భర్త, భార్య మరియు దేవుడు.
1: అమ్మయ్యా, దేవుని సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను నా వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా గడపగలనన్న ధైర్యం ఉంది.
2: ఇప్పుడు అభిలాష మనకు వివాహం అంటే ముగ్గురు అనే పద్యాన్ని మనకు వినిపిస్తుంది.
3: వివాహం అంటే ముగ్గురు, కానీ ఒకప్పుడు నేను వివాహం అంటే కలిసి జీవించేందుకు ఇద్దరు చాలు అనుకునేదాన్ని. అయితే ప్రభు కూడా అవసరం అని ఇప్పుడు తెలుసుకున్నాను. క్రీస్తు ప్రవేశించడానికి అనుమతించిన కుటుంబం, యేసునే కేంద్రంగా చేసుకుని కలిసి జీవించే ప్రేమికులున్న ఏ పెళ్లి కూడా విఫలం కాలేదు. అయితే వైవాహిక జీవితంలో అభివృద్ధి అరుదైపోతున్నది. ఓటమిని తప్పించుకునేలా సహాయం చేయడానికి ఆయన ఆహ్వానించబడితే తప్ప కుటుంబాలు అసంపూర్ణంగానే ఉంటాయి. క్రీస్తుకు ప్రథమ స్థానం ఉన్న కుటుంబాలలో ఆ సంబంధాలు, సమైక్యతలు ప్రవర్ధిల్లడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుచేతనంటే వివాహం అంటే ఇద్దరు కాదు, ముగ్గురు ఉండాలి.
1: ప్రియ స్నేహితులారా, పద్యంలో విన్నట్లుగా మీ దాంపత్య జీవితంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించండి మరియు ఆయన సన్నిధిని బట్టి ఆనందించండి. ఒకవేళ మీకు యేసు ప్రభును గూర్చి ఎక్కువగా తెలియకుంటే దయచేసి మాకు రాయండి.
2: ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, కష్టం తప్పకుండా ఉంటాయి. ఆ సమస్య విషయం మేము ప్రార్థించాలని, ఆధ్యాత్మికంగా సహాయం అందచేయాలని మీరు ఆశిస్తే మాకు ఉత్తరం ఫోన్ లేక ఈమెయిల్ ద్వారా తెలియజేయగలరు. మీ వ్యక్తిగత విషయాలను నిరీక్షణ మహిళా బృందం గోప్యంగా ఉంచుతుందని హామీ ఇస్తున్నాం.
1: వివాహం అన్న అంశం గురించి మనం ఇంకా చర్చించుకోబోతున్నాం కాబట్టి వచ్చే వారం తప్పకుండా వినండి నిరీక్షణ మహిళ. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

మన బ్రతుకులో మన కొరకు బ్రతికే బ్రతుకు కంటే పరలోక నివాసి అయిన మన దేవుడైన యేసయ్య కొరకు బ్రతుకుటయే మేలు కాదా?

లూకాసు వార్త మొదటి అధ్యాయంలో క్రిస్మస్ కేవలము చిన్నపిల్లలకో పెద్దలకో లేకపోతే ఆయా రకాల వర్గ ప్రజలకు మాత్రమే కాదు, ఇది యవనస్తులకి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పటానికి దేవుడు ఈ క్రిస్మస్లో ఇద్దరు యవనస్తులను కూడా ఎన్నుకున్నాడు. అందులో మీరందరూ ఈజీగా చెప్పేసే యవనస్తులు ఎవరు? మరియా, యోసేపు కదా. 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గ్రేస్, కృప పొందిన యవనస్తులు. ఈ క్రిస్మస్ మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే కృప పొందిన యవనస్తురాలిగా మరి నువ్వు ఉండగలిగితే చాలు. దావీదు ఒక మాట అంటాడు, జీవము కంటే ఉత్తమమైంది నీ కృప అంటాడు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నా, యూట్యూబ్ తెరుస్తున్నా, న్యూస్ వింటున్నా, ఎక్కువగా డెత్ రేట్ ఎవరిది లభిస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి వినబడుతుందో తెలుసా? ముసలోళ్ళు కాదు, యవనస్తులే. కృపలేని వారిగా మిగిలిపోతున్నారు, పుడుతున్నారు, బాల్యం ఏదో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యవనంలోకి వచ్చేసరికి జీవితాన్ని అంతటినీ కూడా అపవాది చేతుల్లోకి అప్పగించి ఎంత దారుణంగా కుక్క చావ చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, నువ్వు పుట్టడం గొప్ప కాదు, పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయించుకోవడం గొప్ప కాదు, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని కృప పొందిన వ్యక్తులుగా ఈ లోకాన్ని ముగించడమే అసలు సిసలైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతమంది యవనస్తులు కృప పొందిన వారిగా ఉన్నారు? ఇటీవల నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు, అలా ముగిసిపోతున్న వారి జీవితాలు. హైదరాబాద్లో ఇటీవల ఒక యవనస్తుడు, చాలా దారుణమైన సంగతి, ప్రేమ మబ్బులో పడి ఇంటి ఎదురుగున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2-3 నెలలు అనుకుంటా బాగానే గడిపినట్లుగా అనిపించింది. బిక్కుమంటూ బ్రతికారు, ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి దూరంగా బ్రతికారు. ఒకరోజు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడి, ఇంక అన్ని మర్చిపోదాం, ఏం కాదులే, మా ఇంటికి రా భోజనానికి అని ఇంటికి తీసుకెళ్తూ కారులో ఇద్దరిని ఎక్కించుకున్నారు. సడన్గా నిన్ను మరొక చోటకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఇంకో కారులో కూర్చోబెట్టి, అబ్బాయిని కూర్చోబెట్టి కారులోనే చంపేశారు. అబ్బాయిని కారులోనే చచ్చిపోయాడు. ఆ ఒక దారపు ఉండ తీసుకుని దారంతో చంపేశాడు. యవనస్తులు వాళ్ళ కండబలం చూసుకొని అండబలం చూసుకొని మేమెంత గొప్ప వాళ్ళం అనుకుంటారు. కొన్నిసార్లు నీ ప్రాణం పోవడానికి పెద్ద పెద్ద కత్తులు కటారులు అక్కర్లేదు, ఇంత దారపు ఉండ చాలు. అబ్బాయి చందానగర్ అనే ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి అట, మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సంఘటన లోకంలో మనం చూస్తున్నాం. ఏంటి, వారి యవనం అంతా రోడ్డు పాలైపోతుంది, వారి యవనం అంతా ఛిద్రం అయిపోతుంది ఇలాంటి భయంకరమైన దినాల్లో. నిన్న నేను హైదరాబాద్ బయలుదేరే ముందు, 2 రోజుల ముందు భయంకరమైన వార్త, మేము ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రాంతం అది, తెల్లవారుజామున 2 గంటలకి 5 యవనస్తులు ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఏమేమో కోర్సులు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల్ని ఏదో ఉద్ధరించేద్దాం, జీవితాలని ఏదో ఉద్ధరించేద్దామని హైదరాబాద్ అని సిటీలకు వస్తున్నారు. 5 గురు కలిసి కారులో వెళ్తూ ఉంటే ఒక 2 సెకండ్లో దాటిపోతారు వాళ్ళ సిగ్నల్ని, 2 సెకండ్స్. ఆ 2 సెకండ్లో వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినా సరే ఆ క్రాస్ చేసే ప్రయత్నంలో ఒక టిప్పర్ వచ్చి వాళ్ళని గుద్దేసరికి కారు మీద ఎక్కేసింది అంతే, అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయారు. వాళ్ళు శవాలు తీసుకెళ్దామన్నాను కూడా లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చెప్పలేనని భయంకరమైన వార్తలు, సూసైడ్స్, భయంకరమైన మర్డర్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, కృపలేని యవనము. అయితే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా ఒక యవనస్తురాలు, ఒక యవనుడు దేవుని కృపను పొందుకున్నారు. ఈ ప్రపంచం మాట చెప్తాను, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు నువ్వు ప్రపంచాన్నేలే అంత విద్యావంతురాలివి, విద్యావంతుడు అయినా అవ్వకపోయినా, డబ్బు సంపాదించిన ధనవంతుడు అయినా అవ్వకపోయినా, లోకానుసరమైన పేర్లు సంపాదించే గొప్ప సెలబ్రిటీలు అయినా అవ్వకపోయినా, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అనిపించుకుని అందగత్తే అందగాడు అవ్వకపోయినా,
దేవుని కృప పొందితే చాలు, నీ జీవితం అర్థవంతం అయిపోతుంది. హల్లెలూయా. ఆ అర్థవంతమైన బ్రతుకును యవ్వనస్తుడవైన నీకివ్వడానికే ఈ క్రిస్మస్, ఈ రాత్రి. విశ్లానికి టైం లేకో, మీ అందరికీ టైం లేకో కాదు. ఏదో యూత్ క్రిస్మస్ మా చర్చిలో కూడా జరుపుకుంటున్నాలే అని అందరికీ చెప్పుకోవడానికి కాదు ఈ క్రిస్మస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకో, నేను దేవుని కృపను పొందిన యువతి యువతినేనా కాదా? మీరు చెప్పచ్చు, మిమ్మల్ని పిలిస్తే నాకు

ఏ మరి షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు కృప కావాలి, కోటి రూపాయలు కృప కావాలి, ఎందుకంటే కోటి సంవత్సరాలు బతకాలి కాబట్టి నేను. లేకపోతే నాకు 1,00,000 రూపాయలు, నాకు ఇంత నాకంత కృప కావాలంటే ఎవడిస్తాడు కృప? ఎవరి దగ్గర పొందుకోగలవు కృప? నువ్వు కృప, ఇందాక చెప్పాను ప్రాణం కన్నా విలువైంది కృప, జీవము కంటే ఉత్తమమైంది కృప. ఎట్లా కృప వస్తుందో మూడే మూడు విషయాలు చెప్తాను. నెంబర్ 1, 103వ కీర్తన 11వ వచనంలో దేవుడు కృప. మరి అక్కడ ఎందుకు కృప దొరికింది? ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నువ్వు కూడా కృప పొందుకుని ఈ గేట్ దాటు, కృప పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈరోజు ఆన్లైన్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, కృపను సంపాదించుకోండి. కృప కేవలము దేవుని నుండే వస్తుంది. ఆయన చెప్తున్నాడు చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో చదువుతారు ఎవరైనా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. ఇంకేం మినహాయింపు లేదు. అక్క ఏమన్నా రికమెండేషన్ ద్వారా కృప పొందుకోనా? జాన్వేసిలో అన్న రికమెండేషన్ ఉపయోగిస్తానక్క, నేను అన్నకు చాలా క్లోజ్, అన్న ద్వారా ఏమన్నా కృప వస్తుందా? లేకపోతే నాకు ట్రంప్ గారు మొన్న మరి అమెరికా ఎన్నికల్లో మరి పక్కకెళ్ళారు కదా, ఆయన చాలా గొప్ప ఆయన కదా, ఆయన కృప మన ద్వారా నాకు ఏమైనా దొరుకుద్దా? మినహాయింపు లేదు. ఏముండాలి నీకు? ఆయన ఎందు ఏముండాలా? భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. మీ అందరికీ ఈరోజు చాలా భక్తి ఉంది, చీకట అయినా ఉదయం అంతా మళ్ళీ ఆరాధనలో ఉన్నా, మళ్ళా యూత్ క్రిస్మస్ అనేసరికి చక్కగా వచ్చా, ఆన్లైన్లో మీరు అందరూ చక్కగా భక్తితో చూస్తున్నారు, వెరీ గుడ్. భక్తి ఉంటే సరిపోదు, ఏముండాలి? భయం ఉండాలి. ఉన్నాయా నీకు భయభక్తులు? ఉన్నాయా ప్రభు అంటే? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 10:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుకు కారణము, ధైర్యం పుట్టిస్తుంది. 37వ కీర్తన 34వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూరు దేవుని దూతుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే కృప, భయభక్తులు కలిగి ఉండు. ఈ 2020వ సంవత్సరంలో సరైన భక్తిని కలగలేవేమో. నన్ను ఎవరు అడిగేవారు లేరక్క, ఎవరు అడిగినా నాకు అనవసరం, నా ఇష్టం చేసిన బ్రతుకుతాను అంటావా? నీకు కృప దొరకదు. డబ్బులు దొరుకుతాయేమో, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతాయేమో, కృప దొరకదు. కృప లేకపోతే ఎందుకు మన బ్రతుకు వేస్ట్? ఈరోజు ఆ కృప నీకు కావాలంటే ఆయన సన్నిలో మోకాళ్ళేసి ప్రభు నా భయభక్తులు నేర్పించు. ఒకనొక స్థితి ఉన్నదక్క, కొంతమంది భక్తి భయం బాగానే కలిగి ఉంటారు, కొంచెం అన్ని పెరిగేసరికి పక్కన పెడేస్తారు భయభక్తులు. పాస్టర్ గారు కనబడినా ప్రైజ్లాడు ఉండదు, పెద్దలకి వినయ విధేయతలు ఉండవు, గర్వం అహంకారం తిరుగుబాటు స్వభావం వస్తుంది. బైబిల్లో చాలా మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యోబు గురించి మంచి మాట ఉంది, 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజ దేశం ఉంది, యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు సత్యవర్తనుడు, యెహోవా యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు. డబ్బు పెరిగినా తరిగినా భయభక్తులు వదిలిపెట్టలేదు. అలా ఉంటావా నువ్వు కూడా? 2021లో నువ్వు చాలా క్షేమాన్ని అనుభవిస్తావు. రాబోతున్న రోజుల్లో దేవుని కృపను అధికం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారేడలైన కృప అంత అధికంగా నేర్చుకోండి. ఏమన్న బిడ్డలారా, మీ గర్వ మీ యొక్క చదువును బట్టి ధనాన్ని బట్టి గర్వించద్దు, దయచేసి మీ ఎత్తును బట్టి మీ రంగును బట్టి గర్వించొద్దు. పెద్దల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి, దైవజనులేళ్ళ వినయ విధేయతలు కలిగి ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి ఏడల భయభక్తులు కలిగి ఉండాలి? అబ్రహాం గురించి అంటాడు, ఇందు నిమిత్తం నువ్వు నాకు భయపడుతున్నావు అని అర్థమైంది. అబ్రహాం చిత్తం ప్రవ్వా, దుమ్మునయ్యా ధూళినయ్యా అని ఒప్పుకునేటోడు. భయభక్తులు కలిగి ఉంటారా? ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధత కలిగి జీవించడం, యోసేపును దానియేలును ఇలాంటి యవనస్తులు ముందు పెట్టుకుని బ్రతకండి. ఎవరెవరో సినిమా యాక్టర్లు కాదు మీ ముందు పెట్టుకుని బ్రతికేది. బైబిల్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళని పెట్టుకోండి ముందు మోడల్గా, అప్పుడు మీకు భయభక్తులు ఏంటో అర్థమైతే. లోకంలో ఉన్న ఫ్యాషన్లు లోకంలో ఉన్న విధానాలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మోడల్ని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు భయభక్తులు వస్తాయి. పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి కలిగి జీవించటం, వినయం కలిగి జీవించటం, ఇది దేవుడు కోరేది. తప్పకుండా దేవుని కృప మీకు లభిస్తుంది. రెండో మాట చూపిస్తాను, ఎవరికి కృప అంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఎందుకు మరి కృప పొందుకుంది అని అంటే, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, ఏ కారులను ఎదిరిస్తాడు ఆయన? ఏ కారు అయినా ఎదిరించగలడు కదా. దేవుని ముందు స్కోడా బెంజి ఏం తేడా లేదు. దీనికన్నా ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, అహంకారులు. ఎదిరించి ఎవరికి కృప?
ఎవరికంటే దేవునికి కృప, మరి దీనులకు కృప.

0: నువ్వు దీన మనసు నేర్చుకోవాలి. ఓకేనా? దీన మనసు కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన వస్త్రాలు ఏంటి అని అంటే, డయానా గారి గురించి మనం వింటాం, మన వెస్లన్న పాస్టర్ గారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్త్రం ధరించిందంట ఆమె వెడ్డింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తె కదా, ప్రిన్సెస్ కదా. కానీ ఆమె ఇప్పుడు భూమి మీద లేదు ఆవిడ, తెలుసా? ఎందుకో తెలుసా? పాపం దీన మనసు లేకనేమో, తగ్గింపు జీవితం లేనందువల్లనే. నేను మాట చెప్తాను, ఎన్ని వస్త్రాలు బీరువా నిండా నీకున్నా దీన మనసు లేకపోతే వస్త్రాలు లేనట్టే, నువ్వు బీదదానివే. దీన మనసు అనే వస్త్రం నేర్చుకోండి పిల్లలారా, యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. దీన మనసుని ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండడం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు నేను విరోధిని అన్నాడు. దీన్ని బట్టి గర్వించొద్దు. మా పరిచర్యలో, సేవా పరిచర్యలో మేము చాలామందిని చూస్తూ ఉంటాను. మా చిన్నతనం నుంచి ఇంతవరకు దీనులుగా ఉన్నవారు ఈనాటికి దీవించబడుతూనే ఉన్నారు. కాస్తో కోస్తో దేవుడు ఏదో ఇచ్చేసరికి అలా నెత్తి పైకెత్తి జీవించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద కూడా లేరు, తెలుసా? దేని బట్టి గర్వించద్దే, ఎత్తుని బట్టి, రంగుని బట్టి, దేని బట్టి గర్వించద్దు. బైబిల్ చెప్తుంది, దీనులను ఆయన ఏం చేస్తాడు? కృపతో నింపుతాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము తను తాను ధూళితో దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏం తక్కువ అబ్రహాంకి? 13:2 ఆదికాండలు అన్నాడు, దాస జనాంగాన్ని విస్తారమైన వెండి బంగారు, మరి బంగారాన్ని కలిగి బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు. ఒకవేళ భూమి మీద ప్రస్తుతం అబ్రహాం గారు ఉంటే ఆయనే ప్రపంచ ధనికుల్లో నెంబర్1. అంత గొప్పవాడే ప్రభు దగ్గర దుమ్ముతో ధూళితో పోల్చుకుంటే నువ్వెంత, నేనెంత? దేవుని మందిరంలో దీనత్వం కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా కుర్చీని జరపడమా? జరపండి అనడం కాదు, నేను జరుపుతాను. నేనా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా జరపడమా? నో, నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువ. ఆయనే దీనుడై పశువుల పాకలో పుడితే నువ్వెంత, నేనెంత? నేర్చుకో. దీన మనసు ప్రభు ఇచ్చే, ప్రభు ఇచ్చండి రాదది. యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇదొక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ని రోజు ఏం చేయాలి నేర్చుకుంటే వస్తుంది. దీన మనసు కూడా వచ్చేయంటే అది వరం కాదు, వరంగా వచ్చేది అది. అదేంటది? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రభుని అడిగితే నీకు దీనత్వం నేర్పిస్తాడు, తెలుసా? ప్రభు దగ్గర మోకాళ్ళేసి, ప్రభు నాకు దీనత్వం నేర్పియ్యా, తగ్గించుకోవడం నేర్పించేయా. తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, అధ్యాపకుల దగ్గర, తోట, అసలు బైబిల్ ఏముంది తెలుసు? ఎదుటివారు, ఎదుట ఎదుటివారు అంటాడు, చిన్నోడైనా పెద్దోళ్ళైనా. ఏం కలిగి ఉండాలి? హంబుల్నెస్. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరికి కృపిస్తాడు అని అంటే, రోమపత్రిక 10:12 రోమపత్రిక 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారందరికీ. ఏంటమ్మా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఏముంది? అందుకే ప్రార్థనలు పెట్టేది. విసులన్నీ ఏంట్రా బాబు, ముందు 40 అన్నారు, తర్వాత 100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 అన్నారు. ఇప్పుడు 150 కూడా అది ఇంకా ముగింపు ఏమో మనకు తెలియదు. మరి అది జరిగే కొద్దీ తెలియదు ఇక మనకి. ఎందుకో, ఎందుకమ్మా ఈ ప్రార్థనలు? కొంతమందికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ప్రార్థన చేసేవారికి ఏముంది? 1 crore లాటరీ టికెట్ కాదు, ఏంటి? కృప ఉంది. హల్లెలూయా. మేమంతా కృప మీదే బ్రతుకుతున్నాం, మీకు తెలుసా? మేమంతా ప్రార్థించేవారంతా ఈరోజు ప్రపంచంలో దేవుని కృపను అనుభవిస్తున్న వారంతా దేన్ని బట్టి తెలుసా? ప్రార్థనతో. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించే వారి గుంపులోకి వస్తావా? కొంతమంది యవనస్తులకి ఎన్ని పాటలన్నా వింటారు, ఎన్ని ఎంత, ఎందుకంటే మ్యూజిక్ అన్ని మంచి బాగుంటుంది కదా, చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, కొరియోగ్రఫీస్ ఎంజాయ్ చేస్తారు, ప్రసంగాలు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంక అటు ఇటు చూస్తూ ఉంటారు. కష్టం కొంచెం. ఒంటెలు కూడా మోకరించాయి బైబిల్లో, మీకు తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయి. ప్రభుసంలో మోకాళ్ళేడు నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు ప్రార్థన చేశాడు. 3 పూటల 3 సార్లు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన దానియేలు ప్రార్థన చేశాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేనంటాను మీరు ఏ పనైనా నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ప్రార్థన కూడికలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ లైవ్లో వింటున్న వారులారా, ఈ ప్రార్థన నెగ్లెక్ట్ చేయకండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మీరు ఉండండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన నీ ముఖరూపాన్ని మారుస్తుంది, ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది, ప్రార్థన నీ హృదయాన్ని తెల్లగా చేస్తుంది, ప్రార్థన నీకు భద్రతనిస్తుంది, రక్షణనిస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది, నిత్య రాజ్యాన్ని అందిస్తుంది. అర్థమైందా? బిల్లీ గ్రహం గారిని అడిగారు, ఎవరో ఇంత గొప్ప దైవజనుడుగా, ఇంత పేరు సంపాదించిన వ్యక్తిగా, సక్సెస్ఫుల్ లైఫ్, కృప పొందిన జీవితం, 99 సంవత్సరాలు బ్రతికారు ఆయన. బ్రతికిన వ్యక్తిగా మీరు ఇంత అద్భుతమైన సేవలు చేశారంటే సీక్రెట్ ఎండ తెలుసా? ప్రేయర్ అన్నాడు. నా కండ అండబలం అనలే, నా వెనకాల ఉన్న వాళ్ళు అనలే, ప్రార్థన. తమ్ముళ్ళారా, ప్రార్థన చేస్తారా? ప్రార్థనలు ఎదుగుతారా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ప్రార్థన అంటే మంత్రతంత్రాలు కాదు. నువ్వు ఎక్కడికి వచ్చుంటే అక్కడ దేవునితో మాట్లాడడం నేర్చుకో, సంభాషించడం నేర్చుకో. లార్డ్ బీ విత్ మీ, నన్ను నాతో ఉండు, నన్ను నడిపించు, నన్ను బలపరచు. నా వల్ల కాదు. ప్రార్థన అంటే ఏంటో చెప్పను, ఒకే మాట చెప్తాను, దేవుని మీద ఆధారపడిపోవడం అంతే, దేవుని మీద ఆనుకోవడం అంతే. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడండి, ప్రతిరోజు ఆధారపడండి. నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాను, ప్రతి విషయం. నాకు మంచి భర్త ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను మొట్టమొదటిగా ఆధారపడేది నా పరమ తండ్రి మీద. ప్రభువా, ఈరోజు నా జీవితంలో గడవాలంటే నీ కృప కావాలి, నాకు సహాయం చే. నేను అడుగు తీసి అడుగు వేస్తే నీ సహాయం దయచి. ఏం మాటలు మాట్లాడాలో నా నోటికి సెలవి ప్రభువా, ఏం చూపులు చూడాలో ఇదిగో నా చూపులు చెడిపోకుండా వచ్చి, నా మాటలు చెడిపోకుండా వచ్చి, నా కార్య నా నడక సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా అని ఈ రోజు వరకు కూడా ప్రభు మీద ఆధారపడతా. అదే ప్రార్థన అంటే. ఆధారపడతారా? తన మీద ఆధారపడే వారికి ఆయన ఏ లోటు చేసేవాడు కాదు. చేయండమ్మా ప్రార్థన. 3 విషయాలు చెప్పాను. మరియాను కృప పొందావు, ఎందుకంటే ఆయన ఎందేమున్నాయి? భయభక్తులు. 2, ఆమెకి ఏమున్నాయి? దీన మనసు ఉంది. 3, ఏముంది? దేవునితో సహవాసం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయి మనకు తెలీదు. వచ్చే సంవత్సరం మరి ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామో కూడా లేదు మనకు తెలీదు, చెప్పలేం. రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి. మళ్ళీ బ్రిటన్లో మళ్ళా మరి కరోనా మరొక రూపం ధరించుకుని వస్తుందని ఏమేమి వార్తలు వస్తున్నాయి, చెప్పలేం. సో నేను మాట చెప్తాను, ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయి. దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువ మేలు పొందుతూ ఉంటావు. మరి ఈరోజు మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేసే భయంకరమైన భూతం ఏంటి? నీ చేతిలోనే ఉంది, దీన్ని వాడుకోద్దే నేను అన్ను. దీన్ని ఎలాంటి పర్పస్ వాడుకో. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఏ సమస్యల్లో ఉన్నా ప్రార్థన చేయి. నేను చాలా చెప్పగలను, 100 సమస్యలు ఒక్క ప్రార్థనతో దేవుడు ఏం చేస్తాడు? ఫటాఫట్ అయిపోతాయి తెలుసా? ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఏ సమస్య ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి యూత్ క్రిస్మస్లో మీరందరూ కూడా మరియలా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు నీ కృప కావాలయ్యా. డబ్బు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని నా మనసు ఆరాటపడుతుంది, కానీ అవన్నీ ఉన్నా కూడా కృపలేని వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా. నీ కృప పొందాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించి లోకాన్ని ముగించాలయ్యా. నాతో ఉన్నవారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా బ్రతుకు ఒక అర్థాన్ని సమకూర్చుకోవాలయ్యా. నాకు అట్టి ధన్యత దయచేయండి అయ్యా. మరి మరి అట్టి కృప పొందుకున్నట్టుగా నేను కూడా పొందుకుంటాను. ఆ 3 విషయాలు నాకు దయచేయి ప్రభువా. నీ యందు భయభక్తులు నటించను ప్రభువా, నేను వేషధారిగా ఉండను ఆయన. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, దీన మనసు నేర్చుకుంటానయ్యా. ఏదో ఉందని గర్వము నాకు వద్దయ్యా. ఏమైనా ఉందంటే అది నీదే, నీదే, నువ్విచ్చిందే కదా ప్రభువా. నాదేముందయ్యా ఈరోజు ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా, ఈ దేహమైనా, ఈ అవయవాలైనా, ఏదైనా నీదే ప్రభువా, నాదేం కాదు. ఇదిగో నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. చివరిగా ప్రార్థించేవారికైన కృప. ఎన్నిసార్లు ప్రార్థనా దినాలు వాయిదా వేసావు, ప్రార్థనా సమయాల్ని తోసివేసి ముచ్చట్లతో లోకంతో గడిపావు తమ్ముడు చెల్లి. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నావో తెలుసా? ఏది తలపెట్టినా నీ జీవితంలో జరగకపోతుందే. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో సహవాసం చేస్తాను. ఐ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్. నాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఒక కోరిక ఆయన యందు వెలబుచ్చితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్గా మిగలబోతుంది. నిన్ను కూడా మరియలాగా దేవుడు విశ్వవ్యాప్తమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ప్రతి కొన్ని కోట్ల మందికి దీవెనకరమైన జీవితాలు నీకు ఇస్తాడు. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ రంగు, నీ స్టేటస్ దేవుడికి అక్కర్లేదు. లేపుకుంటాడంతే నిన్ను కూడా, మరియను లేపుకున్నట్టుగా నిన్ను కూడా నీ ఉన్న స్థితిలోంచి లేపుతాడు, ఉన్నతమైన అభిషేకంతో నింపుతాడు. నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను ఆశీర్వదించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మాకుంటే చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి నాకు అది లేదే, నాకు ఇది లేదే అని బాధపడుతున్నాం, కానీ అవన్నీ మూటగట్టుకొని వాళ్ళందరూ నాయన ఒక వెర్రివారిగా మిగిలిపోతున్నారు కదా ప్రభువా. నీ కృప పొందిన మరియా ప్రపంచానికి ఎంత మేలు చేసింది, లోక రక్షకుని అందించింది, సహించి భరించి ఎంత ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమమైన యవనురాలిగా మా ముందు నిలబడి, ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలు నీ కృప పొందుకోవాలయ్యా, నీ కృప పొందుకోవాలి. వారున్న కుటుంబాల్లో, వారున్న ప్రాంతాల్లో, వారున్న స్థలాల్లో, వారున్న రాష్ట్రాల్లో, దేశాల్లో నీకు మహిమ తెచ్చే వారిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ యవన బిడ్డలందరూ ఉండాలి. అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అల్పాయుష్కులుగా మిగిలిపోకూడదు, చీ అనిపించుకున్న జీవితాలతో వారు ఉండకూడదు ప్రభువా. బేష్ అనిపించుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఆనందం కలిగించే యవనులుగా ఈ బిడ్డలందరినీ తీర్చిదిద్దుమని, నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.
1: పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపుని గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టికే ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి అయిష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటిమాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకి ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25:1-13 ఒకే ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తనతో పాటు ఉన్న బృందం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. మనకి ఈ విషయాన్ని గురించి కొంత సంసోన్ యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు 30 వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 ఉదాహరణకి చెప్పారు మనకి. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు, వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎలా అయినా వెళ్ళిపోతాములే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకుగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయం లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా, ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు. రెండవదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా ఈ మూడు ఉపమానాలే. ఇవి యేసు ప్రభువారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలువ వేయబడటానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళిపోతా ఉన్నారు. తన ఆస్తిని పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే, అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, పలాని రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా క్వీక్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకొని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇస్రాయేలీలెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు, ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు, ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ సిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతా ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తులాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగుచాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25:14-30 తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3,600 బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమాని తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువనెత్తుకొని ఆయన ఆనందం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడలేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం, ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమానుడు అనుకున్నాడు వీడికి 1 తలాంతు చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమానుడు అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమానుడు అంటే కోపం ఇతనికి, యజమానుడు అంటే ఏమాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం నా జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా, లోకం కొరకే తాపత్రయపడుతున్నామా, లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా, శ్రమలు కష్టాలు బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా, లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి, అని మనం ఆలోచిస్తున్నామా? మూడవ ఉపమానం మత్తయి సువార్త 25:31-45 వరకు వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్న కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనుష్య కుమారుడు, మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగు వారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒక వైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో, ఆయన ఇష్టపడలేదో, ఆయన చెప్పిన మాట వినలేదో, తమ స్వార్థం కొరకే భక్తిని వాడుకున్నారో, అతిశయాలు, ఆడంబరాలు, వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళని చూచి 34 నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇదేమి సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు. జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు. దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహమిచ్చారు, పరదేశనై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, తాయిద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు. పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, 3 సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 2 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు. ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరు కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఎక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ 3 మనుషుల్లో కూడా 3 తత్వాలు కూడా మనం చూసినట్లయితే, 1 నిర్లక్ష్యం, 2 యజమాన్ని ప్రేమించలేకపోవడం, 3 తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం. మనం ఏ కోవలో ఉన్నాం, భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం. సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ ఆమ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

పోటయుంగునట్లు ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరవేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

నెమ్మది నొసగే యేసు మన విమోచకుడు. పాతదాన్ని తొలగించి కొత్తది ఇచ్చే సృజనాత్మక కృప ఆయనది. మనం క్రీస్తును బట్టి దేవునికి రక్తబంధువులం. రక్షిత ప్రజలందరూ క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక బంధువులే. యేసు విమోచన కృపకు మనం సాక్షులం. ఆది అంతము సర్వము యేసే. యేసు నన్ను కాపాడు. యేసు నన్ను కాపాడు.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

0: అందరికి ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ విశాలాక్షి గారు. తను హిందూ కుటుంబంలో పుట్టి పెరిగి శివభక్తురాలుగా ఉండి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉండే తాను, సో యేసుక్రీస్తు ప్రభువులోకి ఎలా మారారు, విశాలాక్షిగా ఉన్న తాను విశాల కింద ఎలా క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తులోనికి రావడానికి గల కారణాలు ఏంటి, అంత భక్తి చేస్తున్న తాను విగ్రహారాధనను విడిచిపెట్టి యేసుప్రభువే నిజదేవుడు అని సాక్ష్యమిస్తూ మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి సిస్టర్ విశాల గారి సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయంగా బలపడి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
1: ప్రైజ్ లార్డ్ సిస్టర్.
2: ప్రైజ్ లార్డ్. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అందరూ శివుని కోసం అంటే చాలా ఇది చేసేటోళ్ళము. పొద్దున్న లేవగానే అందరూ 4 గంటలకు అందరికన్నా ముందు లేచి ఫస్ట్ 4 గంటలకు తలస్నానం చేసుకొని ప్రతిరోజు గుడికి పోయేదాన్ని, శివుని గుడికి. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంకా మిగతా పనులు చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళకి గిట్ట అందరూ రోజు సాయంత్రం పూట శివుని గుడికి బాగా పోయేది. మేము అందరు సోమవారం మాత్రమే వెళ్ళేది, కానీ నేను సోమవారం కాకుండా ప్రతిరోజు శివునికి మా ఇంట్లో బాగా బర్రెలు గిట్ట ఉండేటివి. ఆ పాలు అన్నీ తీసుకుపోయి ఫస్ట్ నీళ్ళు పోసి అభిషేకం చేసి శివునికి పాలు పోసి అభిషేకం చేసి పుష్పాలు అన్నీ ముంగేది తీసుకొని వచ్చుకొని నైట్ పూట అల్లుకొని పూలారం గిట్ట అన్నీ తీసుకొని పోయి ఫస్ట్ శివునికి మొక్కిన తర్వాతనే మేము ఏ పని అయినా మొదలు పెట్టేటోళ్ళం. ఫస్ట్ శివుని పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేసేది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకునేది ప్రతిరోజు ఇట్లనే. సాయంత్రం కాగానే మళ్ళీ సాయంత్రం పూట మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ చెట్టుకున్న పూలన్నీ తెంపుకొని ఆశ్రమంకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రసాదాలు గిట అన్నీ వండుకు మా అమ్మ వండిస్తే నేను తీసుకెళ్ళేదాన్ని, నేను వండకపోయేదాన్ని. తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి భజన అయిపోగానే రాత్రి 8:30 అట్లా వస్తే అమ్మ వాళ్ళు తినేసి వండుకునేది. ప్రతిరోజు ఇట్లనే చేసేది. ఇంకా అక్కడక్కడ కొన్ని మీటింగ్లు అవి ఇవి ఉంటుంటే అప్పుడు వెళ్ళేటోళ్ళం మేము. వెళ్ళి బాగా దేవుని గురించి శివుని గురించి పూజ చేయాలి, మీరు ఇట్లా వేయాలి అని ఆశ్రమంలోని చెప్పేది. చెప్పిన తర్వాత కొన్ని రోజులకు ఆశ్రమం వాళ్ళు కొన్ని పేపర్లు పంచారు అనమాట మా ఆశ్రమంలో. ఇట్లా అందరికీ కొంతమందికి రాముని గురించి చెప్పడానికి వస్తలేదు అని చెప్పండి అని చిన్నపిల్లలకు కొంతమందికి వచ్చేటోళ్ళు 2 ముగ్గురు వెళ్ళేది ప్రతిరోజు ఆశ్రమంకు. వెళ్తుంటే కొంతమంది పిల్లలు బంద్ చేసేసారు. సరే దేవుని కోసమే కదా చేద్దాము, మనం ప్రతిరోజు లేచి దేవుని గురించే కదా చేద్దాంలే అని చెప్పి నేను ఏం చేసినా సరే అని ఆశ్రమంలోని ఆ పేపర్లు తీసుకొని ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి అందరికీ గురుబోధం తీసుకునేటోళ్ళకు, మీరు గురుబోధం తీసుకోవాలి చనిపోతే మాత్రము, మీరు ఇట్లా దేవుడు అడుగుతాడు చనిపోతే మాత్రము పాతంలోకి వెళ్ళిపోతారు కాలుస్తాడు నూనెలో దేవుడు, అట్లా కాకుండా గురుబోధం తీసుకున్నారనుకో మంచి దేవుడు దగ్గరే ఉంటారు మీరు ఎప్పటికైనా అని చెప్పేదాన్ని. అయితే ఈ ముసలోళ్ళు చాలా మంది వచ్చి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి గురుబోధం తీసుకునేటోళ్ళు. తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మాటలు వాళ్ళకి పలకనికి రాకపోయేది. రాకపోయేసరిలో చెప్పమ్మా అంటే అయితే మేము కన్నడలోనే ఒక మాట చెప్పేది నేను. ఆ చెట్టు ఈ చెట్టు అంటే రాముని పాట మాట వస్తుంది. ఆ మర ఈ మర అంటే రామ అన్నట్టు ఒక పలుకు దాంట్లోకి వెళ్ళి మాట వస్తుంది అన్నట్టు అని చెప్తే సరే అని రోజు దాంతోనూ వాళ్ళు జపం చేసుకొని రోజు ప్రతిరోజు అట్లనే వచ్చేది. సరే అని అక్కడక్కడ ఆశ్రమంలోకి వెళ్ళడము చెప్పడము ఇంటికి రావడము ఇట్లనే ప్రతిరోజు మొత్తం గడిచిపోయేది. ఎప్పుడైతే శివరా ఉగాది వస్తుందంటే చాలా స్పెషల్ అనమాట మాకు. శ్రీశైలం పోవాలి, ఒక శ్రీశైలం పోవాలి, అది ఏది నడుచుకుంటూ వెళ్ళాలి మనం. నడుచుకుంటూ వెళ్తేనే మనకు లింగ దర్శనం అవుతుంది. శ్రీశైలంలోని లోపలికి గర్భగుడిలో వదులుతారనమాట అందరినీ. గర్భగుడిలో వదిలేసి అక్కడ వెళ్ళి మన నుగుష్టి అనేది శ్రీశైలం లింగానికి తాకితే మనకు ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో అదృష్టం కలగలము మనము అని ప్రతి చిన్నగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పటి నుంచి నేను బాగా నాకు తెలివి ఉన్న కాడికి వెళ్ళి మా ఆశ్రమంలో వెళ్తుంటే సరే నేను కూడా వెళ్దాం పులతోటి పాటి వెళ్దామని మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అందరూ ఒకటే ఊరు వెళ్ళేది అనమాట. సరే అని నేను కూడా వెళ్ళేది దాని వెంబడి. ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు రాలేకపోయినా కూడా నేను వెళ్ళేదాన్ని ప్రతిసారి. ఎవరు వెళ్ళినా కూడా మా ఊరికెళ్ళి శ్రీశైలము పాదయాత్ర చేసేది అనమాట. ఇంకా పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఊరేగింపులు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. ఇంకా జాతరలో నా ఈ తేరు ఒక్కొక్క తేరు ఇగ్గుతారనమాట. మేము అవన్నీ వేపించుకొని మళ్ళీ ఎన్ని మెట్లయితే పాతాళ గంగకు ఎన్ని మెట్లయితున్నాయి అన్ని మెట్లకు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి చేసుకుంటా ప్రతి ఒక్క మెట్టుకు కింద పాతాళ గంగం దాకా అవన్నీ చేసేదాన్ని. చేసి మళ్ళీ మీదికి వచ్చే టైంలోన స్నానం చేసుకొని పడి బట్టలతోనే అట్లనే మళ్ళీ పొర్లుకుంటా అందాకా శివాలయంలో వెళ్ళేదాకా అట్లనే చేసేదాన్ని. చేసుకొని అక్కడ మళ్ళీ అన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అందరూ చాలామంది బస్సుకు గిట్ట అట్లా వచ్చేస్తారు. దాన్ని నాకు అనిపించేది అరే మనం ఇంత చేసి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి కూడా ఏం లాభము, మళ్ళీ నడుచుకుంటేనే వెళ్దాం అని అన్నీ. ఏంటంటే మనం ఇంత వేస్తున్నాం, పొద్దున్న లేచినప్పుడు సంది ఇంత వేస్తున్నాం. కానీ నాకు ఒక చిన్న గుణపు సంది ఒక ఆశ ఉండేది చాలా మటు అంటే దేవుడు కనిపించాలని. దేవుడు కనిపించాలి, నేను ఏం అడగకపోయేది. మాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా దేవుడు చాలా ఇచ్చిండు మాకు. అన్ని అమ్మ నాన్న గుట్ట బాగా చూసుకునేటోళ్ళు, అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నా కోరిక ఒకటే ఉండేది, ఎప్పుడైనా అమ్మను వచ్చి ఒక మాట అడిగేది. నేను అమ్మ క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండేది అమ్మ నాతోని. అయితే అమ్మని అడిగేది, ఏందమ్మా ఎప్పుడన్నా దేవుడు కనిపించిందా నీకు అని అడిగిన. అడిగితే అమ్మ ఉండన్నది దేవుడు కనిపించడం మాట ఎవరైనా భక్తితోని పూజ చేసిన వాళ్ళకే కనిపిస్తాడు అని చెప్పింది అమ్మ. సరేనా అని నేను భక్తిగా చేసలేనేమో దేవునికి, అందుకనే దేవుడు నాకు ఇంత పరీక్ష పెడుతుండేమో అని చెప్పేసి నేను ఇంకా దేవుళ్ళు ఉండడానికి చాలా ఇది చేసిన అనమాట శివుని కోసం. సరే అని బాగా పూజ చేయడము, ఇంకా ఎక్కువ నవరాత్రులు వచ్చినా అనుకో 1 గంట రాత్రులు ఇవ్వడము, నైట్ పూట ఎవరు కనిపించినప్పుడు 1 గంట నైట్ లేచి మనం స్నానం చేసుకొని శివుని గుడికి పోతే అప్పుడు దేవుడు మనం ఏది వరం అడిగితే అది ఇస్తాడు అని మనుషులు అందరు పండుకున్న టైంలో పోయి మన దీపనాజన చేసి మొత్తం అన్నీ చేసి వచ్చేదాన్ని. అట్లనే వస్తుంది 40-41 రోజు అయిపోయింది పూజ చేయడం. చేసేది అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది అయిపోయింది కమ్మ ఏదైనా యాత్రలు పోయి అక్కడ నిద్ర చేసేసి రమ్మన్నది. సరే అమ్మ నేను కూడా వెళ్తా మీరు కూడా రారంటే నాకు ఏ వేరే దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోవడం ఇష్టం ఉండదు, కానీ ఒక శివుడు అంటేనే చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా కానీ శివుని గుడి ఉంటే మాత్రమే నేను వెళ్ళేది. ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము అంటే నాకు అంత ఇష్టం అనిపించకపోయేది చిన్నగా ఉన్నప్పుడు. సరే అమ్మ ఇక్కడ నాయనమ్మ వాళ్ళు వెళ్తురు వెళ్ళేస్తా అంటే సరే అని మేము పోయినాం. పోయేసి అక్కడ యాత్రలన్నీ ముగించుకొని వచ్చేసినాం రిటర్న్. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఆవులకు గిట్ట ఆవులు బాగుండేది మా దగ్గర. ఇంకా ప్రతిరోజు ఆవు కూడా పూజ చేసేదాన్ని నేను. ఆవు కూడా పూజ చేసేసి దాన్ని చుట్టూ ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పనికి వెళ్ళేదాన్ని కొన్ని రోజులకు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలర్ గిట్ట వస్తే ఇట్లా పనికి వెళ్ళేసి వచ్చేదాన్ని. నాన్నకు సడన్గా గుండెలో నొప్పి వచ్చేసింది, బాగా నొప్పి వస్తే అయ్యో నాన్నకి ఇట్లా అయిపోయిందమ్మా ఇట్లా ఇట్లా అని నేను ఎక్కువ అందరము మా ఇంట్లో నాన్నకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాం, భయపడతాం అనమాట మాట్లాడకపోయేది. నాన్న నాతోనే ప్రేమగా మాట్లాడేది.

పట్టుకొని పోయిన. పోతే సాయిబులు దగ్గరికి పోయి దర్గా కాడికి పోయి అడిగిన. అయితే ఇట్లా ఉపాసం ఎట్లుండాలి, నాకు నేను శివుని తప్ప ఇప్పటిదాకా ఎవరిని పూజించలేదు అని అంటే ఆయన చెప్పిండు, నేమో పొద్దున్న 5 గంటలకల్లా తినేసేయాలి, సాయంత్రం పూట ఇట్లా మళ్ళీ వదిలేసేయాలి, సాయంత్రం కూడా తినొచ్చు, పొద్దంతా మాత్రమే ఉండొచ్చు, అట్లా ఏమి ఉండదు అని చెప్పింది. సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి మా అమ్మని అడిగితే, సరే అమ్మ నాన్నకు మంచిగా ఏంటో కావాలి కదని ప్రతి గురువారం అప్పుడు దర్గాకి వెళ్ళేదాన్ని. 11 సంవత్సరాలు వేజ్ ఉన్నప్పటి సంది దర్గాకి వెళ్ళి ఇంకా అప్పుడు మొత్తము నిప్పులు అగ్గిగుండం ఉంటుంది అనమాట. మొత్తం అక్కడ పీర్లను ఎత్తుకున్న వాళ్ళు మాత్రం అందులోకి వెళ్ళి నడుస్తుంటారు ఎక్కువ శాతం. ఇంకా నేను కూడా ఏం చేసేది, నాకు అప్పటి సంది కొంచెము ఎక్కువ పోవడం వలన ఎందుకో తెలియదు చాలా మట్టుగా ఇదైపోయినా అనమాట ఆ దేవునికి. మా నాన్నకు అప్పుడప్పుడు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత కొంచెం మంచిగా అయిండు. మా డాడీ మంచిగా అయిండు కదా, ఈ దేవుడే బాగా చేసినట్టుండు అని నేను అమ్మకన్నా, అమ్మ మంచిగా అయిండు కదా నాన్న, ఇంకా మాకు చూపించుకున్నందుకు అసలు మనము పీర్ల పండుగ చేసినందుకే మంచిగా ఉన్నాడు. అంతకుముందు కూడా పీర్ల పండుగ చేసేది కానీ ఒక పొద్దు ఉండకపోయాడు. అట్లనే డాడీ నేను ప్రతి సంవత్సరం ఉండేది ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఇద్దరము ఒక పొద్దు ఉండేది. అగ్గి నేను మాత్రం అగ్గిలో నడిచేదాన్ని, అగ్గిలో నడిచి చాలా వచ్చిన తర్వాత అన్ని రోజులు మొత్తం ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మనది మేమే వండుకోవాలి, ఒక పొద్దు ఉన్నప్పుడు మనది మనమే తినాలి, ఎవరు వండింది తినకున్నట్లా అట్లుండేది. ఇంక ఇద్దరు ఉంటున్నాం కదా నేను వండేస్తానన్న తినేద్దామని అట్లా అయిపోయింది. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ అన్నది, సరే అమ్మ అన్నీ మంచి ఇవన్నీ మంచిగా ఉన్నాయి మమ్మీ, నేను అన్ని ఆత్రాలు చూసిన, మొత్తం అన్ని దగ్గరికి పోయేసి వచ్చిన, ఇవన్నీ చూసినా కూడా ఎందుకు మమ్మీ దేవుడు కనిపించాలని నేను అనుకున్నది ఒక్కటి మాత్రం అయితే లేదు, మనకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఎందుకు కనిపిస్తలేదు మమ్మీ, ఏ శివాలయం పోయినా ఏ శివుడు ప్రత్యక్షం అయ్యిండు అక్కడ అని చెప్తే అక్కడ ఒక లింగం కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేదాన్ని నేను. రోజు ఫస్ట్ బిందెలతో తీసుకొచ్చి నీళ్ళు పోసి ఆ లింగానికి అభిషేకం చేసిన తర్వాతనే బయటికి వెళ్ళేదాన్ని. చాలా మటుకు ఇంత చేస్తున్నాం మమ్మీ నాకు ఎందుకు కనిపించకుండా వచ్చు మమ్మీ దేవుడు అంటే, నేను మాకు అనిపించేటోళ్ళకే కనిపిస్తాడు అందరికి కనిపించడు అని చెప్పింది. అట్లా నా అయితే నాలో ఏమో తప్పు ఉంది, అందుకే నాకు దేవుడు కనిపించకున్నట్లు అయిపోయాడు, నేను ఇంకా మంచిగానే చేసాం దేవునికి అని చెప్పేసి ప్రతిరోజు ఇంకా అట్లా చేయడం మొదలుపెట్టేసిన. తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉంటలేము, హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ వస్తే నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు, ఇంట్లో కూడా వండిపించేదాన్ని కాదు, వద్దు మనం నాన్ వెజ్ తినొద్దు, మళ్ళీ నాన్ వెజ్ తింటే శివునికి నచ్చదు మనం తినొద్దు ఆ నాన్ వెజ్ అని చెప్పేదాన్ని. నాన్ వెజ్ తినకున్నట్టు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో ఇక్కడ శివాజీనగర్లో ఉన్నాం. శివనాలు ఉన్న తర్వాత ప్రతిరోజు రక్షపురం గుడికి వచ్చేదాన్ని, శివుడి గుడికి. చాలా పాత గుడి అది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది కానీ అప్పట్లో చాలా పాత గుడి, ఏమి ఉండకపోయేది, ఖాళీ శివుడి మాత్రమే ఉండేది, పక్కకి ఏ గుళ్ళు ఉండకపోయేది. ఆ గార్డెన్ అంతా వచ్చి పొద్దున్నే వచ్చి నేను ఫస్ట్ ఒక చీపిడి తీసుకొని గుడి మొత్తం అంతా ఉకేసి క్లీన్ చేసి ఇక్కడ చెత్త వాడేసిట పోయి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకొచ్చి అప్పుడు దేవునికి పూజ గీట వేసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చేది. అయితే పంతులు బాగా ఆశ్చర్యపోయాడు, అయితే ఇక్కడ మీది ఎక్కడి సైడ్ అమ్మా అని అన్నాడు. అంటే మాది కర్ణాటక అని చెప్పిన నేను. అంటే అందుకే నమ్మ ఇంత భక్తిగా పూజ చేస్తున్నావు, ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఎప్పుడు చేయలే అని చెప్పిండు. ఇంకా సరే అని నేను రోజు ప్రతిరోజు వస్తావమ్మా అంటే వస్తాను. ప్రతిరోజు వచ్చి ఇంకా నాకు దేవుణ్ణి మొక్కనికి నీ నాన్ వెజ్కి ఏం తినను ఆయనకు నేను చెప్పిన అనమాట. పంతులకు నాన్ వెజ్ గిట్ట నేను ఏం తినను ఎప్పుడు, నాకు చిన్నగున్నప్ప సంది అలవాటు లేదు, లింగ దర్శనం చేయించుకుంటా అంటేమో నేను ప్రతిరోజు వచ్చి పనులన్నీ చేస్తా కానీ శివుని లింగానికి నేను మొక్కాలి అనేది నా ఉద్దేశం అనమాట. ప్రతిరోజు ఆయనకు పాలాభిషేకం చేసి అన్నీ అక్షణాలు చేస్తే ఆయన నాకు కనిపిస్తాడు, నేను ప్రతిరోజు నా నుష్టి ఆయన లింగానికి తాకి నేను మొక్కి రావాలనేది నాకు చాలా ఉంటుండే. సరే అని అట్లనే మొదలు పెట్టేసిన, ప్రతిరోజు మొదలు పెట్టింది. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే మా ఇంటి మీదనే కొంతమంది పక్కకు క్రిస్టియన్స్ అంటే

0: జస్ట్ ఎవరు అని గురించి కూడా చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు తెలియదు. జీజస్ ఎవరు అనేది కూడా నాకు తెలియదు. అయితే చాలా ఊర్లలో ఉండకపోయేది చర్చిలు గిట్ట, క్రిస్టియన్స్ ఎవరు అనేది కూడా మనకు అంత లేకున్నమాట. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక దగ్గర ఇట్లానే మీటింగ్ పెట్టిరు వీద. మీటింగ్ పెడితే నేను గురువారం రోజు, ఆ రోజు ఇక్కడ స్టేషన్ అవతల ఒక దర్గా ఉంటుంది, ఆ దర్గాకి వెళ్ళేసి వచ్చిన. ఇంట్లో ధూపం గిట్ట అన్నీ వేసేసి కూర్చున్నా. ఇంట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు అందరూ మా పక్కకు ఉన్నోళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు మీదికి వెళ్తురు. మా ఆయన కూడా వెళ్ళిండే వాళ్ళ సరిగ్గా పాటు. అయితే నాకు బాగా కోపం వచ్చేసింది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకు ఒక దేవాలయం ఉండదు, ఏముండదు, నువ్వు ఏం తెలుసని వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నావు, అట్లా కూర్చోవద్దు మనము, నువ్వు రా కిందికి రా అంటే మా ఆయన రాలే. రాకున్నట్లు అక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు అనమాట. ఆయనకు అంతకుముందు తెలుసంట జీజస్ గురించి, అందుకనే కూర్చుండు. నేనేమో ఈయన రాకని రాని రాకపోయినా అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళేసిన. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాయి. ఇంక ఇట్లానే అప్పుడప్పుడు అక్కడ పెట్టేది ప్రార్థనలు గిట్ట వేసుకునేది, అది మిద్ద మీద ఇవన్నీ వేసుకుంటుండే. నేను ఒకరోజు డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా. అయితే లలితబాబులో డ్యూటీకి వెళ్ళినా నేను. డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒకరు, అది చర్చిలాగానే ఉంది, మామూలు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటారు, వాళ్ళు పిలిచిరు. అయితే ఇక్కడ రామ్మ అన్నారు. నా ఎంబడి నా డ్యూటీ చేసేటాం ఏమన్నది, నాకు చాలా ధూపు అవుతున్నాయి నీళ్ళు తాగుతా అని అంటే, సరే అక్క నువ్వు తాగేసి నాకు ఏమొద్దు అని నేను చెప్పిన. చెప్తే ఆమె అన్నది, ఎందుకు తాగవు, నీకు కూడా ఇంతసేపు అయింది, అలసట వచ్చింది కదా, తాగు రాదంటే నాకు వద్దు, వీళ్ళు క్రిస్టియన్స్, నేను నీళ్ళు తాగాను ఉల్లించా అని చెప్పి. అయితే ఎందుకమ్మా క్రిస్టియన్స్ అయితే నీళ్ళు తాగొద్దా అంటే, కాదు నాకు మంచి అనిపించదు, వాళ్ళు అంత మాంసం తింటారు, ఇట్లా చికెన్ తింటారు, మటన్ తింటారు, వాళ్ళు ఏదేదో వేస్తారు, మా ఇంటి కాడ ఉన్నోళ్ళు కూడా చూసిన నేను, నాకు నచ్చదు అక్క అట్లా, అదే గ్లాస్తో తెచ్చి నీళ్ళు ఇస్తారు, నేను తాగను అని అన్న. తాగను అంటే, లే ఈ సారు మంచిగానే ఇస్తాడు బాటిల్లో నీళ్ళు తాగదాం దారి అన్నాడు. అంటే నాకు వద్దు అని చెప్పిన నేను. ఆయన కూడా ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండు, మంచి బాటిలే తీసుకొచ్చి ఇచ్చిండు డోర్ కొడితే. అయితే నీకు యేసుప్రభు గురించి తెలుసా అమ్మా అని అన్నాడు. అంటే మాకు తెలియదు యేసుప్రభు ఎవరో, మేము చిన్నగున్న సంది ఎక్కడ పోలే, మాకు శివుడు అంటేనే ఇష్టం, నేను ఎప్పుడైనా గుడికి వెళ్తా, అందుకే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడొద్దు అనుకున్నా ఇట్లా వేస్తారని. చూసిన వాళ్ళ దేవుని గురించి మొదలు పెట్టిరు అప్పుడే చెప్పడము. అయినా రావడం రావడం మనం ఎవరని తెలియనే తెలియదు, నేను ఎట్లా అడుగుతుంది చూడక, నాకు వీళ్ళు అచ్చరు అని నాన్న. అంటే కాదమ్మా, నిజమైన దేవుడు మా దేవుడే, మీరు తప్పు పడుతురు, నేను ఎవరు వచ్చినా మా ఇంటి ముంగడికి నేను ఈ మాట చెప్తా అని అని చెప్పిండు. నువ్వు నమ్ము నమ్మకు నా దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నా నీకు అని చెప్పిండు. కానీ మీరు అట్లనే అంటారు, నేను నమ్మా అని చెప్పి నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా. ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రతిరోజు అక్కడనే డ్యూటీ చేసేట, ఆమె ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్ళేది. ఇంకా ఆడికెళ్ళి వెళ్ళిపోయినా ఇంటికాడికి పోయినా అక్కడ కూడా ఇట్లా ఊకే డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పూజ చేస్తుంటే అంటే మా ఆయన ఎవరిని తిట్టొద్ది అట్లా అని చెప్పిండు. కానీ నాకు అయినా క్రిస్టియన్స్ అంటే బాగా కోపం, వీళ్ళు మార్చేశారని. నాకు ఒక ఆమె చెప్పింది, వీళ్ళు క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడినాం అనుకో మనము, వాళ్ళు మార్చేస్తారు, మన దేవుళ్ళకి వెళ్ళి మొత్తం తొలగిపోయేలాగా చేస్తారు వాళ్ళు, అలా మాటలు మొత్తము మాయ మాటలు ఉంటాయి అని అన్నది. అంటే అందుకే నా క్రిస్టియన్సే దోస్తానం ఉంటారు కానీ మనతో ఎక్కువ ఉండరు హిందూస్తో వీళ్ళు అని నేను అనుకున్నా. మాట్లాడుకున్నట్లు దూరం ఉన్నదే మేలు అని చాలా మటుగా అనుకుని నేను వస్తున్నా. వస్తుంటే నాకు ఉంటుంట గురువారం వస్తే నేను దర్గాకి వెళ్ళేసి వస్తున్నా, ఒక ఆమె పరిచయం అయింది నాకు. అయితే ఏడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు అని అంటే, నేను ఇట్లా దర్గాకి వెళ్తా ప్రతి గురువారం అంటే, ఈ పూలు ఏం చేసావమ్మా అని అడిగింది. గులాబీ పూలు పట్టుకొని దర్గాకి వెళ్ళేదాన్ని నేను. అయితే లాడే కూడా తీసుకెళ్లేదాన్ని, ఎర్ర లాడే కూడా తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ నేను నా చేతికి మొత్తం చేతికి కట్టేసుకొని ఆ పూలు అక్కడ వేసి సాంబ్రాణి గిట్ట పొగ ఇంత తీసుకొని ఇంట్లో వచ్చి ధూపం వేసుకునేదాన్ని. ధూపం వేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆమె నాకు పరిచయమైంది. అయితే నేను కూడా బాగా ఇక్కడ వచ్చేదాన్ని అమ్మ అప్పుడు, అందుకే అడుగుతున్నా అని అన్నది. అంటే ఏంది అక్క అని నేను అన్న. అంటే మీరు ఏమిటోళ్ళు అని అడిగేదాన్ని ఫస్ట్ నేను. ఏమిటోళ్ళు, మీరు ఏమిటోళ్ళు అంటే, మేము ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే, దేవుణ్ణి చర్చికి అయితే వెళ్తున్నామ్మా, ఇప్పుడు ఇలాంటి పూజలు ఏం చేస్తలేనా అన్నది. నాకు ఇంకా కోపం వచ్చింది ఆమె మీద. అయితే నువ్వు నాతో మాట్లాడకు, మనకు దేవుళ్ళు లేకనా, ఎంతోమంది ఉన్నారు మనకు దేవుళ్ళు,
1: అందులో ఎవరో ఒకరు నచ్చిన దేవుడిని ఎంచుకోవచ్చు కదా. ఇంతమంది దేవుళ్ళని ఇరుసపెట్టి ఆయనేంది యేసుప్రభుని పట్టుకోవడము, నాకు నచ్చలేదు మీరు మాట్లాడకరియాక అని అందించేసి ఆమెను కూడా అది కట్ చేసేసిన. కట్ చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిన. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చర్చిలు ఉండకపోయేదని చెప్పిన కదా. అయితే చాలా ఏళ్ళకు తర్వాత నేను ఊరికి వెళ్తున్నా. ఊరికి వెళ్తుంటే మా ఊరి చివరిలోన ఒకటి చర్చి కట్టి సిల్వది పెట్టిరన్నమాట. అది చూసి నేను షాక్ అయినా. అయితే ఇదేంది ఇది మొత్తం ఇట్లా పెట్టిరు మన ఊరి చివరిలో, అసలు మన దేవాలయాలు ఇన్నిగానం ఉన్నాయి, వీళ్ళకి ఏమైనా తెలివిందా అసలు ఈ దేవుణ్ణి నమ్ముకోవడము అని. మనం ఏం చేయాలంటే మైకులు ఎత్తేసుకో, వాళ్ళు పాటలు గిట్ట వాడతారు కదా, మైకులు గుంజుకొని వచ్చేసేయాలని నాకు అనిపించింది. అనిపిస్తే నేను ఆడి కూడా వేరే వాళ్ళ పిల్లలతో మాట్లాడినా, అరే మీకు ఎంత ఇస్తారా అక్కడ వెళ్ళేసి ఆ మైకులు గుంజుకొని వచ్చేసేయండి అని. అయితే సరే అక్క అని చెప్పారు పిల్లలు. సరే అంటే సరే అని ఆ పిల్లలకు కొన్ని పైసలు ఇచ్చి మైకులను మొత్తం పగలగొట్టిపిచ్చేసిన కోపంలో. పగలగొట్టిపిచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి అక్క అని, అరే నాకు మంచి అనిపిస్తుంది రా అసలు ఊళ్ళేందిరా మొత్తం మనల్ని అందరినీ ఇది చేసేస్తారు మైకులు పెట్టి అది పెట్టి అని ఆ పిల్లలతో చెప్పేసి నేను రిటర్న్ మళ్ళీ ఊరికి వచ్చేసిన. ఊరికి వచ్చిన తర్వాత ఏడిపోయినా నాకు ఇట్లా అనిపించింది. అయితే ఒకసారి మా అమ్మ కూడా వచ్చింది అనమాట హైదరాబాద్కు. వస్తే మా అమ్మతో నాన్న ఏందమ్మా ఇట్లా అంటే, మా అమ్మ అన్నది కాదమ్మా ఆయన కూడా యేసుప్రభు అంటే దేవుడే మరి అని చెప్పింది. దేవుడు అంటే మరి మనం అందరిని పూజిస్తాం కదా, మన దేవుళ్ళు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడు ఎందుకమ్మా మనకు, ఇంగ్లీష్ దేవుడు అంట ఆయన అని నేను, ఇంగ్లీష్ ఆయన అంట ఆయన మనకెందుకు, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా అని అంటే, అమ్ముండి కాదమ్మా ఆయన కూడా గొప్ప దేవుడు అంట, నేను మీరు అందరు ఆడపిల్లలే పుడుతురు కదా, ఆడపిల్లలు పుడుతురని నేను మస్తు దేవుళ్ళకు మొక్కుకున్నా, కానీ నాకు మగ పిల్లగాడు పుట్టలే, ఇప్పుడు తమ్ముడు ఆడికి వెళ్ళిన తర్వాతనే పుట్టిండు అని మా అమ్మ చెప్పింది. అయితే కొంచెం అప్పుడు అమ్మ చెప్పినప్పుడు కొంచెం అట్లా అనిపించింది నాకు, ఏమో ఒకసారి ఇట్లా పోయేసి చర్చిలోకి వచ్చేద్దాం అనుకుని నేను అదే లలితా బాబుకి ఎవరైతే నాకు చెప్పిరు అక్కడికి వెళ్ళినా, మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడే పోదాం ప్రత్యేకంగా ఏం పోయే అవసరం లేదా అని చెప్పేసి పోగాను. అప్పటికి పూజలు చేస్తున్నా అన్ని వేసుకుంటానే లలితాబాగ్ వెళ్ళిన. ఇంకా అక్కడ డ్యూటీ పడ్డది ఆ రోజు వెళ్ళిన. అయితే రామ్మ ఛాయ్ గిట పెట్టినా మీరు ఛాయ్ తాగి నీళ్ళు తాగడ్డే అని ఆయన, ఎవరైతే క్రిస్టియన్స్ ఉరు ఆయన ఏం చేసిండు మాకు ఛాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చిండు నీళ్ళు తాగింది. సరే అని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగిన, నీళ్ళు తాగేసి ఇంకా ఆడికెళ్ళి వచ్చాను. కొంచెం అప్పుడు కూడా చెప్పిండు మా దేవుడే నిజమైన దేవుడమ్మా, వేరే మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడంటే మీరు ఇట్లా అంటారనే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడను నాకు కోపం వస్తుంది అని కొంచెం కూల్గా మాట్లాడినా అనమాట వాళ్ళ దగ్గర, అంత ఇదిగా మాట్లాడుకున్నట్టు. ఫస్ట్లో అయితే వాళ్ళు చెప్పకముంచే నేను వాళ్ళని తిట్టేసేదాన్ని బాగా. ఇంకా అప్పటికే కొంచెం ఇది మాట్లాడు, సరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నాకు తెలివి ఉండి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా కదా నాకు దేవుడు కనిపిస్తాడు అని శివుణ్ణి అడుగుతూనే ఉన్నా, మళ్ళీ అక్కడ తుర్కదేవుని కూడా పోయిన అన్నీ చేసిన, సరే చూద్దాం ఈసారి కూడా అని ఒక దగ్గర ప్రార్థన ఉంటే కూర్చున్నాం మేము అందరు కూర్చురు. సరే చివరిన పోయి ఒక దగ్గర నేను కూర్చున్నా, చివరిన పోయి కూర్చున్నా నాకు వాళ్ళు చెప్పే మాటలు కొంచెం అర్థం కాలే, ఇంకా అట్లనే వాళ్ళు చెప్పిన కాడికి ఇన్నా వచ్చేసిన ఇంటికి. అయితే నేను ఒకటే అనుకున్నా అనమాట మనసులో, అప్పటికేం తీసేయలే, ఒకటే అనుకున్నా నాకు నువ్వు నిజమైన దేవుని అయితే కనిపిస్తావు అని అనుకున్నా. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇది, నా దేవుడు అంటే నాకు కనిపించాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది అని, చిన్నగా ఉన్నప్పటి సందు ఉంది కనిపించాలి దేవుడు మాట్లాడాలి దేవునితో అనేది నాకు ఉంది. నాకు కనిపించే దేవుడు నువ్వు కనిపించావు అనుకో, నేను ఎప్పటికీ ఇంకా నిన్నే ముక్తా అని అనుకున్నా నేను అనుకొని వచ్చేసిన ఆడికెళ్ళి. వచ్చిన తర్వాత పోవడం మొదలుపెట్టిన చర్చికి. ప్రతిరోజు పూజ చేస్తున్నా, ఆదివారం రాగానే మాత్రమే చర్చికి వెళ్తున్నా, చర్చికి వెళ్ళేసి కూర్చుంటున్నా. అట్లనే 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం వరకు కూడా నేను మళ్ళీ చర్చికి వెళ్తున్నా, పూజలన్నీ చేస్తున్నా, పూజలన్నీ వేసుకుంటేనే, ప్రతిరోజు పూజలన్నీ వేసుకుంటేనే ఆదివారం రాగానే చర్చికి వెళ్తున్నా. అంటే చర్చిలో నా ఇంకా ఒక్కొక్క పాస్టర్లు ఇట్లా మారుతూ ఉంటారు అనమాట. ఆ చర్చిలో పాస్టర్లు ఈ 3 వారాల తర్వాత ఒక ఆయన వస్తాడు, అట్లా చెప్తురు. ఒక పాస్టర్ వాక్యం నాకు బాగా అనిపించింది, చాలా నిదానంగా చెప్పిండు, చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తే అసలు మనం పురాణంలో ఇంతగానం చదివినా కానీ ఇట్లా దేవుడు ఏడన్నా పేరు పెట్టి పిలుస్తాడా? మేడి చెట్టు మీద పొట్టి జగ్గయ్యని కిందకి పిలిచిండు కదా ఆ రోజు, మనం మన దాంట్లో ఎందుకు లేరు ఇట్లా అని చెప్పేసి నేను చూసిన అనమాట. ఇంటికి వచ్చి చూసుకునేదాన్ని, చూసుకొని మళ్ళీ అవును నేను అడిగిన, మా ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళేది కదా, అడిగిన మా ఆయనను. అడిగితే మా ఆయనకు కోపం వచ్చింది, అప్పటికేమైందో తెలియదు నాకు, కోపం వచ్చింది. ఏం పోతు ఊకో అని అన్నాడు. నేను చెప్పకున్నట్లు చర్చికి వెళ్ళేదాన్ని తర్వాత. కానీ బాప్టిజం తీసుకోలే, నమ్ముకోలే దేవుణ్ణి, కానీ పూజలు చేసుకుంటేనే అదే అని ఆ రోజు అనిపించింది నాకు. చూద్దాం ఈయననగా అనిపిస్తాడో ఏమో అని అట్లనే వెళ్ళి ప్రార్థనలో నా కూర్చున్నా. కూర్చుంటే ప్రేయర్ చేసుకుంటారు అందరూ, ప్రేయర్ చేసుకుంటే నాకు ఏమి ఆమెన్ అనేది కూడా రాదు. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎప్పుడు కళ్ళు తీయాలనేది కూడా సరిగా రాదు. ఏదో అందరు కళ్ళు మూసాం, మనం కళ్ళు మూసాం, అందరు కళ్ళు తీసాం, మనం కళ్ళు తీద్దామని అనుకునేదాన్ని. సరే అని కూర్చునేదాన్ని, ఎవరు చెప్పలే. ఇంకా సరే అని కూర్చున్న ఒకరోజు కూర్చుంటే ఇంకా ఈ దేవుడు కూడా అంతేనేనా, నాకు ఇంకా కనిపించడా, ఈయనను కూడా బాగానే నేను ప్రతి ఆదివారం వస్తున్నా. అంటే విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన ఇడిసిపెట్టాలనేది తెలియదు అంత మనం బైబిల్లో విషయాలు తెలుసుకోలే కాబట్టి నాకు తెలియదు. నేను అనుకున్నా ఈయన కూడా ఇంతనేనా, నేను ఏదో ఇంగ్లీష్ దేవుడు అన్నా కనిపిస్తాడు అనుకుని వచ్చిన, కానీ ఈయన కూడా కనిపించకపోయా అని అనుకున్నా. మా అమ్మ మాటలకు అనుకొని వచ్చిన, కనిపించకపోయే, ఇంక చూద్దాం ఇది ఒక లాస్ట్ వారం అనుకున్నా. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, మొత్తం చర్చ అయిపోయేటప్పుడు వెళ్ళేదాన్ని, చర్చేపు కూర్చునేదాన్ని, మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి ఇంక ఇట్లా నాకు ఇష్టం వచ్చినట్లు, ఇష్టం ఉండి ఇష్టం లేక పోయేదాన్ని. ఒకరోజు ఏం చేసినా చైర్లో కూర్చున్నా, చూద్దాం ఈరోజు అందరి సంగంగా నేను కూడా ప్రార్థన చేద్దాం, కనిపించే దేవుడు అన్నారు కదా, మాట్లాడే దేవుడు అన్నాడు కదా, చూద్దాం ఈయన ఎంత పూర్తిగా కనిపిస్తాడో ఈ దేవుడు కూడా అనుకొని ఇష్టంగా శివుడికి జపం చేసినట్టే ఈయనకు కూడా ప్రార్థన చేస్తాను నేనని ఖచ్చితంగా అనుకున్నా. రోజు ఖచ్చితంగా అనుకొని, శనివారం రోజు ఖచ్చితంగా అనుకొని మళ్ళీ ఆదివారం చర్చి పోయినా, అందరికన్నా ముందు పోయి కూర్చున్నా, అందరికన్నా ముందు పోయి కూర్చొని మోకాల మీద ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. అందరు వచ్చిర్రు కూర్చురు, ఇంక పాటలు పాడు, చర్చి జరిగింది. ఇంకా చూద్దాం కనిపిస్తాడేమో దేవుడు, నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే లోపల కనిపిస్తాడేమో అని కూర్చుంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కనిపించింది ఆయన వెలుగు అనేది. మొత్తము నేను నేను ఉన్న స్థలంలోనే ఆయన వెలుగు అనేది మొత్తం నిండిపోయింది నా మీద. ఆయన చెయ్యి హస్తం ఇట్లా చాపేలోపల నాకు అసలు వణుకుడు అనేది ఇట్లా ఇదైపోయింది మొత్తం. చాలా ఆందోళన అనేది కలిగిపోయింది. అసలు ఆయన వెలుగునే నేను చూడలేకపోయినా, ఆయన అసలు ఎంత ఉంటుంది ఆ దేవుని వెలుగు అనేది అని ఆశ్చర్యపోయినా ఆ వెలుగు చూసి. నేను అన్ని సంవత్సరాలు నేను చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు ఈ దృశ్యాలు కానీ ఏది కానీ నాకు కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. అసలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతనే, నమ్ముకోకుండా ముంచే నేను తీర్మానం చేసుకున్నా ముందు ఆయనతోని, ఏమని నువ్వు కనిపిస్తే మాత్రమే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే నేను నిన్ను నమ్మ. నమ్మే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అన్నారు కదా మీ వాళ్ళు అందరూ. మళ్ళీ కనిపించే దేవుడు అంటే కనిపించాలి, మాట్లాడే దేవుడు అంటే మాట్లాడాలి. ఈ మాట్లాడంది చేయండి నేనెందుకు నమ్ముతాను నిన్ను అని నేను ప్రార్థనలు అనుకునేదాన్ని. ప్రార్థనలకు కూర్చున్నప్పుడల్లా ఇంకా ఆ రోజు కనిపించినప్పుడు సంది ఇంకా చాలా నాలోని ఒంట్లో ఉన్నంత ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. నా మంచి చాలా ఇదైపోయినా, నేను నా ఒంట్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చేసి ఇంకా అట్లనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ చర్చికి వెళ్ళేసి వచ్చి పూజ చేసేదాన్ని నేను సాయంత్రం కూడా. సాయంత్రం కాగానే మళ్ళీ కాలుముఖం కడుక్కొని ఇల్లు ఆకులు కొన్ని దీపం పెట్టుకొని పూజ చేసేదాన్ని బాగా. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లా చేసేదాన్ని. కానీ ఆ రోజు నా మనసు రాలే, చాలా ఇట్లనే అనిపించేసింది. నా ఒంట్లో బరువు అంతా మొత్తం ఇట్లా దిగిపోయినట్టు అయిపోయింది. దిగిపోయినట్టు కాగానే దేవుడు వెలుగు కనిపించగానే అట్లా కాగానే ఇంకా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు ఏం చేయలే. ఆ రోజు అది పొద్దున్నలే ఇవ్వలే వెళ్ళలే, ఇంకేం చేయలే, ఇడిచబెట్టేసి అన్నీ. కానీ ఇంట్లో మాత్రం నువ్వు ఫోటోలు గిట్ట ఏది తీసేది, అన్నీ బాగా ఎండివి మా విగ్రహాలు అన్నీ వేసి పెట్టి ఒక దగ్గర సెల్ఫ్, ఒక దేవుని కోసమే ఒక సెల్ఫ్ పెట్టుకొని మంచిగా పూజ చేసేదాన్ని. సామాను గుట అన్నీ తెచ్చి పెట్టుకునేదాన్ని. మొత్తం తుక్కు పట్టిపోయినాయి, ఇంకా అక్కడ చూడడమే బంద్ చేసేసిన. పొద్దున్న లేవగానే ప్రార్థన, ప్రార్థన కాగానే ఇంకా కథ, స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పొద్దున్న కూడా అప్పట్లాగానే సేమ్, అమ్మో మనం స్నానం చేసుకొని దేవునికి ఎట్లా మొక్కాలి అని అనుకుని స్నానం చేసుకొని పొద్దున్నే 4 గంటలకే స్నానం చేసుకొని గుడి పోయేదాన్ని. గుడి పోవడం బంద్ చేసిన, అదే స్నానం చేసుకొని ఇంకా స్వామి స్వామి యేసుప్రభు అనుకంట కూర్చునేదాన్ని. ఇంకా అదొక మాట తప్ప మనకి ఏరేది రాదు. ఇంకప్పుడు స్వామి అంటే దేవుడా, అదే కన్నడ స్వామి, యేసుదేవురా యేసుదేవురా యేసుదేవురా అని బాగా అనేదాన్ని నేను. ఇంకా అదే మాట అనుకుంటా కూర్చునేదాన్ని. కూర్చుంటే మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ అదే స్నానం చేసుకోవడం, పూజ టైంలో దేవుడిని అనుకుంటా మోకాల మీద వంగి ప్రార్థన చేసుకునేదాన్ని, వచ్చి రాక ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ పోవాలి చర్చి పోవాలి, మనం ఆదివారం రాగానే చర్చి పోవాలని. ఇంకా ఇక్కడ చివరి గుడి ఊడవడం బంద్ చేసిన, దేవుడు కనిపించగానే అక్కడ పోయి చర్చి ఊడవడం మొదలుపెట్టిన. ఫస్ట్ చర్చి అందరు రాకముంచే చర్చి ఊడవడం, కడగడము, చీరలు వేయడము మొదలుపెట్టింది. నేను పోయినప్పుడు మాత్రం ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ప్రేర్ చేసుకునేది, ఆయన కూడా ఒక ఆయన బంద్ అయిపోయింది. ఆ ఒక్క ఆయన అయ్యగారు మాత్రమే ప్రేర్ చేసుకునేది. సరేలే పోదాము, ఎవరుంటే ఏంది మనకేంది, మన మొక్కలు ఉన్నా కూడా దేవుడు వింటాడేమో, ఎందుకు వినడు కానీ మనం ఒకరిద్దరు అని ఇంకా అంత దేవుని గురించి తెలియకుండా కూడా పోయేదాన్ని. పోయి ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేంత వరకు ఉండి ఏమైనా చేసి అమ్మ అంటే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని. వస్తే ఇంకా మా ఇంట్లో గిట్ట ఎవరికి చెప్పలే నేను బాత్ మిషన్ తీసుకుంటా అని. అయితే నువ్వు తీసుకుంటావా అమ్మా బాత్ మిషన్ గిట్ట తీసుకుంటావా అంటే, తీసుకుంటేనే రక్షణ లేకపోతే లేదు అని చెప్పారు. మరి నా దగ్గర అప్పటికి మొత్తము రుద్రాక్ష మాలలు అన్నీ ఉన్నాయి మెడలో, చాలా ఉండేటివి. ఇంకా పొద్దున్న లేవగానే విభూతి, ఇంత పెద్దగా విభూతి పెట్టుకునేదాన్ని నేను. ఇవన్నీ అని రుద్రాక్ష మాలకు ఏం చేయాలి, నీళ్ళు పోసి కడిగి మనం పూజ చేసుకునేటోళ్ళం. గుడిలో పూజ చేసిన తర్వాత దానికి కూడా రుద్రాక్ష మాలకు పూజ చేసుకునేటోళ్ళం. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ మా ఆశ్రమం వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు నేను బాత్ మిషన్ తీసుకుని కానీ, సరే అయ్యగారు నేను ఊరి పోయేసి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కుంటా అని ఇంట్లో ఫ్యామిలీలు ఎవరిని అడగలే, మా అమ్మ నాన్నని అడగలే, మా భర్తను అడగలే, ఎవరిని అడగలే. సరే అని నేను ఎప్పుడు ఏడైతే బాగా పుట్టి పెరిగి ఊరికి పోయి ఆశ్రమం వాళ్ళ దగ్గర పోయి అడిగిన. అయితే తప్ప మాట్లా వేయడం, నువ్వు యేసుప్రభుని నమ్ముకోవద్దు, మనం హిందూస్ అయ్యి నువ్వు గురుబోధం తీసుకున్నాను, గురుబోధం తీసుకుని ఒకసారి గురుబోధం తీసుకున్న తర్వాత నీకు ఎప్పుడైతే ఈ లింగాన్ని మేము మెడలు వేసినామో అప్పుడు దేవుణ్ణి ఎప్పటికీ ఇడిచిపెట్టద్దు, నీకు చాలా కష్టాలు వస్తాయని చెప్పారు. చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ తీసేసినాం అనుకో అని అని చెప్పారు. చెప్పంగానే నేను మళ్ళీ ఆర్టికల్ రిటర్న్ వస్తున్నాను. వచ్చేటప్పుడు అక్కడ ఒక దగ్గర కూర్చున్నా, కూర్చొని బాగా ఆలోచన చేసుకున్నా. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా కదా, నువ్వు కనిపిస్తే నేను నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, మళ్ళీ ఊళ్ళో చెప్పిన మాటలు వినాలా, ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలా అనుకొని వచ్చిన. అక్కడ ఒక బావి ఉంది, బావి దగ్గర కూర్చొని అన్నీ తీసి బావిలో వాడేసిన. ఫస్ట్ ఏదైతే అది అవుతుంది, ఇంకా దేవుని గురించి ఏదైనా కానీ, ఇంకా దేవుని కోసమన్నా కనిపించిన తర్వాత ఆయనకు మాట ఇచ్చిన కదా నేను నమ్ముకుంటా అని, ఇంకా ఆయనని పూజిస్తాం ఎన్ని అయినా కష్టాలు రాను అనుకొని మొత్తం తీసి అందేసేసిన. మొత్తం బంగారువి ఎండివి రుద్రాక్షలతో అల్లిపించుకునేవి కూడా ఉండే, కానీ అట్ల కోసం ఆశపడలే నేను పాడేసిన. వెంకటేశ్వర స్వామికి కూడా నిలువు దోపిడి ఇస్తా అని మొక్కుకున్నారు మా ఊళ్ళు. అప్పటికి నా మ్యారేజ్ అయినప్పుడు సొమ్ములు అన్నీ ఉండే నాకు, అప్పటికి ఒకసారి ఇచ్చేసిన నేను నిలువు దోపిడి అంటే మన ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ అక్కడ ఉండి లేచేసి పుస్తెలతో సహా. తర్వాత అక్కడ వేరే బట్టలు తీసుకొని మనం స్నానం చేసుకుని గుండు కొట్టుకొచ్చుకున్న తర్వాత ఆ బట్టలు వేసుకొని స్నానం చేసుకుని ఆ బట్టలు వేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు మొక్కి రావాలి ఇంటికి. అట్లా వచ్చిన ఇంటికి వచ్చేసాం, ఇంటికి వచ్చేసి ఆడికెళ్ళి రుద్రాక్షలు అవన్నీ తీసేసిన కదా, నా దగ్గర ఇంకేం లేవు, లేకపోతే కాలి మామూలుగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, అప్పటికి నిలువు దోపిడి కూడా ఇచ్చేసిన. అయితే మా ఆయనను అట్లా ఉండొద్దంట, ఫస్ట్ టైం ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇచ్చి అట్లా ఉండొద్దంట, సెకండ్ టైం కూడా ఇవ్వాలంట అని అన్నాడు. సరే ఇదేంది అనుకొని చాలా కష్టపడి చేయించుకున్నాను నేను సొమ్ములు. కొన్ని కొన్ని ఎందుకు కాదు, మ్యారేజ్ అయినప్పుడు పోయినాయి కదా, చాలా కష్టపడి చేయించుకున్న పనులు చేసి ఆ సొమ్ములు కూడా పోనీ ఇంకేం చేస్తాం అని కొంచెం కొంచెం అప్పట్లో అప్పుడే దేవుళ్ళకి వస్తున్నా, అయినా కూడా తిరుపతి వెళ్ళినా, వెళ్ళి సొమ్ములన్నీ తీసి వేసేసిన అందులో మళ్ళీ వచ్చిన రిటర్న్. అయితే బాప్తీసం తీసుకునేకి వాళ్ళు అలాగా అట్లా చెప్పారు, నేను ఎట్లా చేయాలి అని ఆలోచనలు ఇంకా ప్రారంభం చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నా. ఎవరికైతే చెప్తలే ఈ మాట తిడతారా మళ్ళీ ఏమంటారు అని ఎవరికి చెప్పకున్నట్లు ఊకుడు. ఒక సంవత్సరం మళ్ళీ గడిచిపోయింది, రుద్రాక్షలు తీసేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ కొన్ని అమ్మవాళ్ళు ఇట్లుంటే ఎట్లమ్మా కొన్ని సొమ్ములు వేసుకోవాలని చెప్పేసి కొంచెము వేరే వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నా, బంగారం గిట్ట అవి తెచ్చుకొని వేసుకున్నా. వేసుకుంటే రెండుసార్లు ఒక తమిళం వచ్చి రెండుసార్లు నీళ్ళుతో పియ్యద్దు వెంకటేశ్వర స్వామికి, మీకు అందుకే ఇంత కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు మంచిగా ఉండాలంటే మూడోసారి కూడా ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడి అని చెప్పింది. అరే వీళ్ళు తమిళులు తమిళమే కదా, ఆమెకు దేవుడు వస్తాడు అందుకే చెప్పింది, ఆమె మాట ఇను నువ్వు అని చెప్పారు ఆ బస్సులు ఉన్న ఒక పెద్ద మనిషి. సరే మంచిది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినా, మళ్ళీ తిరుపతి వెళ్ళిన సంవత్సరం తర్వాత తిరుపతి వెళ్ళి మళ్ళీ నీళ్ళు దోపిడిచ్చి నీళ్ళు దోపిడిచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన. మూడు సార్లు అట్లనే వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడిచ్చింది, మూడు సార్లు గుళ్ళకెళ్ళి మూడు సార్లు నీళ్ళు దోపిడిచ్చేసి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా సంవత్సరాలు పిల్లలు కాలే, మా మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. మాకు పిల్లలు లేకపోతే నేను దేవుణ్ణి వెతుకుంటూనే ఉన్నా కానీ పిల్లల మీదే నాకు ఆలోచన లేకపోయింది, పిల్లల మీదే అయ్యా అవుతారేమో తి మనకేం చిన్న వేజ్లోనే కదా పెళ్ళి అయింది అనుకొని మేము ఊకున్నాం. ఇట్లానే జరుగుతుంటే ఒకరోజు ఒక ఆమె పిలిచింది అని చర్చి పోతే పిల్లలు పుడతారు రా అని కూడా చెప్పింది ఆమె. నేను అప్పటికి దేవుళ్ళోనే ఉన్నా కాబట్టి ఆమెకు తెలియక పిలిచిందేమో అని నేను అనుకున్నా. అప్పటికి దేవుని చర్చికి వెళ్తున్నా వస్తున్నా, చర్చికి పోయేసి వస్తున్నాయి మీకు తెలియక పిలిచిందేమో అని, సరే అక్క నేను కూడా వస్తలే అని చెప్పింది. చాలా ట్యాక్స్ అమ్మ వస్తానందుకు నువ్వు రావని అని నేను భయపడ్డా అని అన్నది. మా గల్లీలో తెలియదన్నమాట నేను వెళ్తున్న విషయం, ఇంకా ఆమె విలువంగానే సరే అమ్మా అని అన్న వస్తా అని చెప్పేసి వచ్చిన. వచ్చి ఇంటికి వస్తే నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగితే వద్దంటారు బాప్తీసం తీసుకుని. మాకు పోయినా పోయి పాస్టర్ని అడిగిన, నేను ఒక పాస్టర్ని తెలిసిన ఆయన దగ్గర పోయి అడిగిన, నేను బాప్తీసం తీసుకుని ఒప్పుకుంటున్నాను నేను అంటే, సరే అమ్మా మళ్ళీ దేవుని గురించి తెలుసు కదా నీకు, తెలుసు పాస్టర్ ఇప్పుడు అప్పుడు అట్లా తెలియదు కదా ఇప్పుడు తెలుసుకున్నా అంటే, ఒక పాస్టర్మ్మ కూడా కూసోబెట్టుకొని అన్నీ చెప్పింది ఇట్లుండాలి ఇట్లుండాలి దేవుడు అంటే, సరే అమ్మా తీసుకుంటా అని చెప్పింది. ఇంకా 5 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పలే, చెప్పకపోతే మా ఇంట్లో ఇట్లనే ఇంట్లో ఫోటోలన్నీ తుక్కుపట్టిపోయినాయిగా, అవన్నీ తీసుకోకుండా ముందు ఒక రోజు ముందు పోయి అవన్నీ మూట కట్టుకోపోయి మాకలమ్మ గుళ్ళో బాయిలో వాడేసిన. వాడేస్తే 1000 గ్రాములు గిట్ట ఉండే, అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోబోతున్నావు అని అడిగింది. అడిగితే నేను వాడేస్తున్నా, నేను ఇంక ఊళ్ళో ఎవరిని మొక్కదాల్చుకోలేదు, ఇక్కడన తప్పని ఉంది అందులో అందుకనే వాడేస్తున్నా అని చెప్పేసి ఒక అన్ని కవర్లో తీసుకుపోయి వాడేసిన. అయితే ఆమె ఒక ఆమె అడిగింది, నాకు ఇచ్చేసేయండి ఇక్కడ వద్దు, నేనే నాకు కాదనుకున్నప్పుడు నేను అది ఇతరులకు ఇచ్చిన అది విగ్రహాధన అవుతుంది పాపమే అవుతుంది అనుకొని తీసుకుపోయి బాయిల్ వేసేసిన. బాయిల్ వేసి ఇంక చర్చికి వెళ్ళి బాప్తీసం తీసుకున్నా. ఈస్టర్ అప్పుడు ఈస్టర్ ఉన్నప్పుడు తీసుకున్నా బాప్తీసం, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఇంకా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మేము ఉండడము, మా బాబు పుట్టిండు మాకు అప్పుడు ఆయన అనుకోగానే నాకు చాలా, మా ఆయన అన్ను ఆయన మారలే ఇప్పటికైనా, మా కుటుంబస్తులు ఎవ్వరు మారలేదు నేను తప్ప. ఇంకా ఎందుకు అమ్మ వాళ్ళకు తెలిసింది ఇట్లా, నాన్నకి గిట్ట తెలిసి నాన్న ఎప్పుడు ఒక మాట అడగనైనా అడిగిండు నేను ఇట్లా మా నమ్ముకున్నావు మా దేవుణ్ణి అని. అంటే నేను అన్న అన్నీ తెలుసుకున్నా నాన్న, తెలుసుకున్న తర్వాతనే నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఆయన నిజమైన దేవుడు, మాట్లాడమంటే మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, ఈయననే ఇంక ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు మనకు, మనమే పొరపాటు పడ్డాము అని నేను మా నాన్నకి చెప్తే
0: మా నాన్న అన్నాడు, ఇంకేం అనలే, ఎక్కువ సైలెంట్గా ఉండేట మా నాన్న. మా అమ్మ కూడా చెప్పిన, అయితే అందులకు తమ్ముడు మాత్రం ఒప్పుకుంది దేవుని గురించి. అక్క నాకు చిన్నగా ఉన్నప్పుడు సంది తెలుసు అక్క, జీజస్ అంటే నాకు యేసు ప్రభు స్వామి అనే తెలియదు. జీజస్ అంటే నాకు తెలియదు అంతప్పుడు. జీజస్ ఎవరు? చిన్న చిన్న తమ్ముని పేరు చిన్న అని అంటే జీజస్ అంటే యేసు ప్రభుని మొక్కే యేసు ప్రభు జీజస్ అంటారు అని అన్నాను. అట్లా నాన్నని ఇంకా ఆయన కూడా ఒప్పుకుంటా అని అనుకునే టైంలో అకస్మాత్ ఇదైపోయింది. ఆయన క్రిస్టియన్ హాస్టల్లోనే తమ్ముడు చదువుకుంటా అనమాట, బాగా నర్సరీ సంది టెన్త్ వరకు అదే హాస్టల్లో చదువుకుంటు. తర్వాత ఇక్కడ మా దగ్గరికి వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఇక్కడనే చదువుకుంటా అక్క అంటే సరే అని ఇక్కడ కూడా క్రిస్టియన్ దాంట్లోనే చదువుకుంటా అని చదువుకుంటు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయన బాగా యూత్ మీటింగ్కి ఎవరైనా పిలిస్తే వెళ్ళేది, కానీ బాప్టిజం తీసుకోలే అమ్మ వాళ్ళ సైడ్ పోతే విగ్రహాలు చేసేది, వాళ్ళు తోలుకోపోతే ఆ గుళ్ళకు ఈ గుళ్ళకు బాగా పోయేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా కాదు, మనం విగ్రహం చేస్తే పాపం చిన్న ఇట్లా చేయొద్దు, బైబుల్ ఉంది కదా నాకంటూ అంతగా చదువు రాదు నీకు వస్తుంది కదా, నువ్వు రోజు బైబుల్ చదువు నేను కూర్చుంటా ఇంటా అని బాగా అడిగేది. ఇంకా ఆయన చదివినప్పుడు కూర్చునేదాన్ని, కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఇంత బైబుల్ చదివి నాకే చెప్తున్నావు మళ్ళీ నువ్వు విగ్రహం చేస్తే పాపం కాచిన అంటే, లేక నాకు ఇష్టం ఉంటుంది విగ్రహం చేయడము, ఇప్పుడు నేను కూడా మారతా అని చెప్పిన తర్వాత యూట్యూబ్ మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ అడిగిరట చాలామంది, నువ్వు మనస్ఫూర్తిగా నా దేవుని హృదయంలో విశ్వసించాలి అని చెప్పిరట. సరే అని అక్కడ నమ్ముకొని వచ్చినాక నేను ఇట్లా దేవుని హృదయంలో విశ్వసించిన అని చెప్పాడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చింది. అదే చర్చిలో నేను వెళ్ళే చర్చిలోనే ఆయన కూడా పని చేసేది. ఆదివారం సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడు అంత పని చేసేది, ఇద్దరం కలిసి మొత్తం చేసుకునేది. మొత్తం చేసుకుంటే చేసుకున్న తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే పాస్టర్ చెప్పిండు అన్నీ రాసుకున్నాడు ఆయన. ఆయన రాసుకొని అన్నీ ఒక డైరీలో ఒక బుక్ పెట్టుకునేది, పాస్టర్ ఏ వాక్యం చెప్పిండు ఈరోజు, ఏ మన చర్చికి ఏ పాస్టర్ వచ్చిండు అని ఒక బుక్ తీసుకొని అన్నీ రాసి పెట్టుకొని కూర్చుండేటాడు. 22 సంవత్సరాలు ఆయనకు వేజ్, 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ఇట్లానే సండే అయిపోయింది మేము వెళ్ళిన చర్చికి పోయేసి వచ్చాము. అక్కడ చర్చి పోయి వచ్చిన తర్వాత నేను తెల్లారి ఊరి పోతా అక్క అని అన్నాడు. సరే పోతా వద్దు అని నేను ఏడ్చిన. మా ఇంకో చెల్లె ఉండి పైసలు ఇచ్చింది ఊరి పోనీకి, ఎప్పుడు అయ్యగారు పైసలు ఇచ్చేది, తమ్ముడు ఆడనే ఉండేది, ఇస్తే ఇవ్వకున్నట్లు వెళ్ళొద్దు చిన్న నువ్వు అని చెప్పిండు. అయితే కూడా నేను వెళ్ళి అమ్మని తొలికొస్తా, కొంచెం పని ఉంది కదా, చాలా రోజులే అమ్మ రాక ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తా పోతా అని పోయిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు ట్రైన్ దిగి బళ్ళాలో ట్రైన్ దిగి ఊరికెళ్ళి అమ్మ వాళ్ళని పలకరించి చేసి తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి కాలువకెళ్ళిన టైంలోనే నాకు అప్పటికే ఫోన్ చేసింది, 3 సార్లు ఫోన్ చేసిండు. ఎప్పుడు ఎక్కువ శాతం మా తమ్ముడు ఎవరు ఫోన్ చేయడు, ఫోన్ చేసింది ఏమేమి చిన్న ఇట్లా ఫోన్ చేస్తున్నావు అంటే ఫ్లేకరీతో మాట్లాడాలనిపించింది అందుకని వేసిన, నేను ఇక్కడ కాలువకు వచ్చి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు 11 గంటలప్పుడు. సరే వెళ్ళు మరి జాగ్రత్తగా వెళ్ళు అంటే అప్పటిదాకా నీళ్ళు లేవంట కాలువలో, సగం పాటు ఇంకా నీళ్ళు ఉన్నాయంట. ఈయన 2 సార్లు ఈత కొట్టి బయటకు వచ్చింది, బయటకు వచ్చినప్పుడు 3వసారి దుంకిండు అందులోకి వెళ్ళిపోయిండు. 5 నిమిషాలలో ఆయన ఇదైపోయిండు, 5 నిమిషాలు అసలు మరి వాటర్ కూడా తాగలేడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 15 మంది దుంకి అప్పటికప్పుడే తీసిరు, కానీ ఆయన ప్రాణంతో లేదు అప్పటికి, ఇదైపోయిండు. నాకు అప్పుడే మా నాన్న ఫోన్ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా నేను, ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే నాకు అసలు ఏంటి అర్థం కాలేదు, నాకు నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని అంటున్నా. అంటే లేమ్మా తమ్ముడు లేడు ఇంకా నువ్వు వచ్చేసేయని చెప్పిండు. మా చిన్న చెల్లె కూడా ఇక్కడనే బోరమండలు ఉంటుంది, ఆమెను కూడా ఆమెకు చెప్పలే చాలా ఇదే పోగలదు చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మా మధ్య అట్లా తీసుకొచ్చి తీసుకెళ్ళినాం ఊరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చూసి అసలు మాకు 7 మంది ఆడపిల్లల తర్వాత ఆయన పుట్టిండు అనమాట, నేను ఫస్ట్ ఆమెను, ఆయన నా తర్వాత 8 ఆయన. చాలా ప్రేమగా చూసుకునేదాన్ని నేను అందరికన్నా, మా అక్క జిల్లాలో అందరికన్నా నేనే చాలా నా దగ్గర పెట్టుకొని ఏది ఆయనకు కష్టం అనిపించకున్నట్లు చూసుకునేదా, కానీ నాకు చాలా బాధ అనిపించింది.
1: మా తమ్ముడు దేవుని కూడా ఒప్పుకుండు ఇట్లా మస్తు బాగా అనిపించింది. అయితే 5 రోజులు నేను ఏం తినలే, బాగా ఏడ్చిన, మస్తు ఏడ్చి ఏం దేవా ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది నాది పరిస్థితి, ఉన్న ఒక్కోడు అసలు వంశానికి ఇంత ఆస్తికు అరసుడు మా తమ్ముడు ఇట్లా అయిపోయింది అని మా అమ్మ వాళ్ళు ఇట్లా అందరు బాధపడ్డారు. నన్ను ఉండకు నువ్వు వెళ్ళిపోమని చెప్పారు, ఇట్లానే ఏడ్చుకుంటుంటావు నువ్వు వెళ్ళిపో అని పంపించేసారు. 3 రోజే నేను వచ్చిన, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇలా 2 రోజులు నేను ఏం తినలే. నాకు నువ్వు కనిపించాలని నేను అనుకున్నా, నువ్వు కనిపించినావు అందుకనే నేను నమ్ముకుంటాను. యేసు స్వామిని నమ్ముకోవాలంటే దేవుడు కనిపిస్తానే నేను నమ్ముకుంటాను, నువ్వు కనిపించినావు. ఇప్పుడు నా తమ్ముడిని తీసుకుపోయే కారణం ఏమొచ్చింది, ఎందుకు తీసుకుపోయినావు దేవా, నువ్వు నాకు అసలు చూపించాలి, నువ్వు చూపించాలని 5 రోజులు అసలు ఏది పిల్లలను గిట ఇల్లు ఏది పట్టించుకోలే తినలే. 5 రోజులు తిండి గిట ఏది తినకున్నట్లు ఆయన కోసం ప్రార్థన చేసిన, దేవుడు చూపించాలి మా తమ్ముడు ఏడుందని. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకుని ఒప్పు తీసుకోకుండా కూడా ఆయన ఒప్పుకుండు కదా, యూత్ మీటింగ్లో నేను దేవుడిని నమ్ముకుంటున్నా అని తీసుకుని కూడా సిద్ధపడ్డాడు, కానీ తీసుకోలేదు. కానీ మా తమ్ముడు ఎక్కడుండు, బాప్టిజం తీసుకుంటే మాత్రమే పరలోకంలో ఉంటాడా లేకపోతే ఉండడా, నువ్వు ఎక్కడుంటావు చూపించాలి దేవుడా, నాకు చూపించాలని చాలా పట్టుదలతోనే నేను ఉంది అని ప్రార్థన చేసిన. ప్రార్థన చేసి బాగా 5 రోజు ఒక నైటు అప్పుడప్పుడే కొంచెం నిద్ర పట్టినట్టు అయింది నాకు, 12:30 1 గంట అయితే ఉండొచ్చు. ఆ టైంలో నా ఇక్కడ మెరుపు మెరుపు లాగా ఒక వెలుగు అనేది కనిపించింది, మెరుపు అయ్యి ఆ టైంలో మెరుపు మెరుపు లాగా వెలుగు అనేది కనిపిస్తే చూసిన, కళ్ళు తీసే చూసిన నేను బాగా చూడంగానే ఆ వెలుగులో నా ఒక దగ్గర నది ఉంది, చెట్టు ఉంది, మా తమ్ముడు నిలబడి ఉన్నాడు అక్కడ. దేవుడు చూపిస్తుండి ఇట్లా ఇట్లా చూపిస్తుండు నాకు చాలా బా ఆయన చూపించు దేవా ఇప్పుడు అని అడుగుతున్నా నేను. అయితే ఆయన చెయ్యి పెట్టి ఇట్లా చూపించండి ఆయనను ఇక్కడుండు మీ తమ్ముడు అని చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా సంతోషం అనిపించింది. మా తమ్ముడు చూడండి నాకు చనిపోయిందనే నాకు బాధ పోయింది, ఆ బాధ లేదు ఎందుకంటే దేవుడి దగ్గర ఉండు మా తమ్ముడు, ఈరోజు లేకపోతే రేపు మనం కలుసుకుంటామని ఆయన చూడంగా నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇట్లా అదే టైంలో ఇట్లా కనిపించగానే మాయం కాగానే మా పిల్లలందరూ సడన్ గా లేచి ఉంది కూర్చోరు, మా ఇంటిల్లు పాదు ఒక మా అత్త మా ఆయన తప్ప మా ఇంట్లో అందరూ ఇట్లా కనిపించగానే మా తమ్ముడు దేవుడు నాకు చూపించగానే వాళ్ళకు ఒక ఎట్లా ఎట్లా మెలకైందేమో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో. ఆ టైంలో అందరు లేచి కూర్చోరు, ఇల్ల ఏమైందమ్మా నేను ఏమైందానా ఏమైందానా ఇట్లా లేచిరు అందరూ అని అంటే ఏదో మమ్మీ నాకేదో ఇట్లా వచ్చిపోయినట్టు అనిపించింది అని పిల్లలందరూ చెప్పారు. 4 పిల్లలు నాకు, 4 పిల్లలు అసలు ఒకప్పుడు దేవుళ్ళు నాకు పిల్లలే లేరు అనుకున్నా, కానీ దేవుడు 4 పిల్లలు ఇచ్చిండు. వాళ్ళు 4 అదే మాట చెప్పారు, చిన్న చిన్ననే ఉంటారు వాళ్ళు, ఆ మాటనే చెప్పారు. అట్లా నాన్న దేవుని దృశ్యం ఇట్లా కనిపించిండు వచ్చిలే పండుకోండి అని ఇంకా పండబెట్టేసాను. ఇంకా నాకు అప్పటి నుంచి ఆ బాధ అనేది నేను మా తమ్ముడు చనిపోయిండు అన్న బాధ నేను పెట్టుకోలే, తీసేసిన నా మనసులకి చాలా ఉండదు. కానీ 1 సంవత్సరం దాకా కూడా ఇట్లా ఉండేది, మనసు కొంచెం బాధ అనిపించేది అనేది ఏది చూసినా కూడా. ఇంకా ఆడికి ఆ చర్చికి నానిబాబు పాస్టర్ వాక్యం చెప్పనీకి వస్తాడు, ఓ వాక్యం చెప్పనీకి వస్తే నేను ఒకరోజు పాస్టర్ని కూడా అడుగుదాం అని చూపించండి దేవుడు, కానీ పాస్టర్ని కూడా అడుగుదామని చెప్పేసి మా చిన్న కూడా పాస్టర్ వాళ్ళకు తెలుసు బాగా అడిగిన. ఇట్లా చిన్న ఇట్లా అయ్యిండు కదా మళ్ళీ పరలోకంలో ఉంటావు అంటావు ఆ పాస్టరు అని అంటే, లే యేసుప్రభు చనిపోయినప్పుడు దొంగ కూడా బాప్టిజం తీసుకోలే కదా సిలువ వేసినప్పుడు ఇట్లా అని అడిగితే, లే అమ్మా ఆయన విశ్వసించినా కూడా సార్లే విశ్వసించిండు కదా యూత్ మీటింగ్ పోయినప్పుడు అని చెప్పి చెప్తే, ఇంకా సరే దేవుడైతే కనిపించిండు కదా అనుకొని ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మారలే మారాలని అనుకుంటున్నాను. నేనైతే దాని కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వాళ్ళు మారాలి, మా కుటుంబం మొత్తం మారాలి, అసలు అటు తరపులు ఇటు తరపులు మారాలి మొత్తం అని ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తం ఎట్లుందో ఇంకా దేవుడు వాళ్ళని మార్చాలి, అందరు ప్రార్థన మార్చాలి, మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కలిసి.
2: చాలా వందనాలు సిస్టర్, చాలా చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు చెప్పిన సాక్ష్యంలో చాలా విషయాలు నేను రాసుకున్నాను, ఎందుకంటే మీరు ఒకప్పుడు శివభక్తులు, శివుడికి బాగా పూజించేవారు, తర్వాత మీరు శ్రీశైలం దర్శనానికి పాదయాత్ర వెళ్ళారు. పాదయాత్రే కాకుండా పాతాళ గంగ వరకు మీరు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. సో ఇంతటి భక్తి మీరు చూపించి తర్వాత నవరాత్రులు వచ్చినప్పుడు 41 రోజులు మీరు ఉపవాసం ఉండడం, రాత్రి 1 గంటకు లేచి దీపారాధన చేయడం, తర్వాత ఆవుకి పూజ చేయడం, దాని చుట్టూరా 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం, సో ఇంత పూజ చేశారు మీరు. ఇంత అదే కాకుండా మీ తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ముస్లింస్ దేవుడికి కూడా పూజ చేశారు. పీర్ల పండుగ టైంలో మీరు మరి దర్గాకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఉపవాసం ఉండి ఆ నిప్పుల మీద నడవడం, సో ఆ దర్గాకి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం, సో ఇన్ని పూజలు చేశారు, ఇంత ముస్లింస్ దేవుడిని పూజ చేశారు, శివుడిని పూజ చేశారు, అలాగే మీ పేరెంట్స్ వాళ్ళైతే మరి మన వెంకటేశ్వర స్వామికి మీరు 3 సార్లు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చారు కదా, 3 సార్లు నిలువు దోపిడీ ఇచ్చారు. సో ఇంత భక్తి, ఇంత పూజ చేశారు మీరు. సో ఇప్పుడు మతోన్మాదులు ఏమంటున్నారు, మన క్రైస్తవులని వీళ్ళు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ మీ సాక్ష్యం వింటే కనుక మీకు అసలు డబ్బు సమస్య ఏం లేదు మీ జీవితంలో,
0: మీరు
2: సో పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి, సో మీరు రిచ్ ఫ్యామిలీయే చెప్పాలంటే. సో మరి మీరు రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాను మీరు మా మతంలోకి రండి అని కానీ, లేదా ఇంకేమన్నా ఆశలు పెట్టి మిమ్మల్ని యేసుక్రీస్తు వైపు మీరు మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించారా? ఎందుకంటే మీరు ఇంత భక్తి చేశారు కదా, మరి ఇంత భక్తి చేసినప్పుడు ఏ ప్రలోభంకి మీరు లొంగితే మరి యేసుప్రభులోకి వచ్చి ఉంటారు?
0: మాకు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు నేను పైసల కోసం దానికోసం అయితే ఆశపడదు కదా, అసలు దేవుడు కనిపించాలి అన్న ఒక ఆలోచన మీద దేవుడిలోకి వచ్చిన. ఈ దేవుడు కనిపించింది కాబట్టి ఇట్లా కావాలి, అది కూడా తొందరలో కనిపించలే, చాలా కష్టపడ్డ తర్వాత దేవుడు కనిపించింది. దేవుడు కనిపిస్తేనే మారుతా అని అనుకున్న దేవుడిలో, దేవుడు కనిపించిన తర్వాతనే నేను బాప్టిజం తీసుకున్నా. అది కూడా టైం తీసుకున్న తర్వాతనే తీసుకున్నాను. ఎవరైతే ఏం పైసలు ఇవ్వలే, ఏం అసలు దేవుని గురించి కూడా నాకు ఎవరు వచ్చి సువార్త కూడా చెప్పలే, నేనే దేవుని ఎత్తుక్కుంటూ నేను పోయినా కానీ తెలుసుకున్నా దేవుని గురించి. అంత ఎవరు వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఎవరు చెప్పలే నాకు.
2: చాలా సంతోషించారు, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీ సాక్ష్యం మొత్తం చూస్తే మీరు ఇంత భక్తిలో మీరు చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైన వ్యక్తి చేసే భక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు రక్షాపురంలో శివాలయంలో కూడా రోజు ఉదయమే వెళ్ళి దానికి పాలాభిషేకం చేసి మీ నుదురు ఆ విగ్రహానికి తగలాలి అని ప్రతిరోజు ఉదయం వెళ్ళి శివాలయం అంతా క్లీన్ చేసి పాలాభిషేకం చేసి, సో ఇంత పూజ చేసిన మీరు, అలాగే మీకు క్రైస్తవుల దేవుడు కూడా మీకు నచ్చదు, ఎందుకంటే మీ ఊర్లో ఒక చర్చ్ కడితే మీరు పిల్లలకి ఎవరికి మనీ ఇచ్చి మరియు వాళ్ళ మైకులు అన్నీ మీరు ఇది ధ్వంసం చేశారు అని చెప్పారు. సో మరి యేసు ప్రభు అంటే అంత నచ్చని మీరు, శివుడు అంటే అంత ప్రేమ అంత భక్తి కలిగిన మీరు, సో మీ సాక్ష్యం చూస్తే మీకు ఒకటి ఏంటి, నాకు దేవుడు కనబడాలి. సో శివుడు దగ్గరికి వెళ్ళినా దర్గాకి వెళ్ళినా యేసు ప్రభు దగ్గరికి వచ్చినా మీకు కావాల్సింది దేవుడు కనబడడం. సో ఎవరు కనపడ్డా మీరు వాళ్ళు నమ్మడానికి సిద్ధం. శివుడు ఒకవేళ కనబడి ఉంటే మళ్ళీ
0: నేను కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. ఎన్ని 6 సంవత్సరాలు నాకు తెలివి ఉన్నప్పటి సంది నా ఈ దేవుడిని నమ్మక ముంచు దాకా కూడా నేను చాలా కష్టపడ్డా. నా దేవుడు నాకు కనిపిస్తాడు చూడని నేను ఖచ్చితంగా ఉన్నా అప్పుడు, కానీ చాలా సంవత్సరాలు నేను కష్టపడ్డా కూడా 28 సంవత్సరాలు ఆయనకు నా 25 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా కూడా నేను చాలా పూజలు చేసిన నాకు కనిపిస్తాడని, కానీ నాకు అనిపించింది ఈ నేను నమ్మాలి అని దేవుణ్ణి నమ్మలే అసలు. దేవుణ్ణి ఈయన కూడా ఏం కనిపి అంటే ఒక ఇంతమందికి చేసినా నేను ఇంతమంది దగ్గర ఇంత నిష్టగా చేసిన వాళ్ళే కనిపించలే, ఈయనంత మాత్రం నేను పోయి జరసేపు ఇట్లా ప్లాన్ చేసుకొస్తే ఈయన కనిపిస్తాడని నేను అనుకోలే అసలు. ఊహించుకోకున్నట్లనే పోయి కూర్చున్నా అది లాస్ట్ టైంలో చర్చి టైంలో పోయి కూర్చుని ఇంత ప్రార్థన చేసుకొని సరే ఆమెను అనేసి వచ్చేదాన్ని అంతే.
1: ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే అనమాట యేసుప్రభు మీద. అయినా కూడా ఆయనకు అనిపించింది ఆయన మాట్లాడే దేవుడు అంటే, మాట్లాడే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఆయన మాట్లాడే దేవుడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కానీ ఆయన కనిపించే దేవుడు అంటే కనిపించే దేవుడు, ఇది మాత్రం ఎవరు కాదన్నా అవునన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఎవరు అడిగినా ఏ పంతులు పూజారులు చేసినా కూడా వాళ్ళకి తెలుసు, కానీ బయట పెట్టారు ఎవరు, వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా చెప్తున్నా నేను. నాకు ఇప్పటిదాకా ఈ హైదరాబాద్లో చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసు, చాలా మంది పంతులు. ఎందుకనుకున్నావు పంతులు కాలు మొక్కేదాన్ని నేను, ప్రతిరోజు పోయి గుడిలో పూజ అయిపోగానే పంతులు కాలు మొక్కి, కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు పంతులు హైదరాబాద్ తెలంగాణలో, ఇంకా మొక్కి వాళ్ళ మీద అక్షంతులు ఇచ్చి నా మీద అల్పించుకొని మొక్కి కాలు మొక్కి వచ్చేదాన్ని. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మినా నీ ఇప్పటిదాకా ఎవరి కాలు, మా పేరెంట్స్ కాలు కూడా మొక్కాలి. ఎందుకనుకున్నా నా మనసు అనిపిస్తుంది దేవుని కాలు మొక్కాలి కానీ మన మనుషుల కాలు మొక్కొద్దని. నేను కూడా ఒకసారి ఎరువులకు మొక్కనికి పోతే వాళ్ళు అన్నారు, కాదమ్మా మన ఆలుల కాలు మొక్కడం కాదు దేవుని కాలు మొక్కాలి, మనము దేవుని కోసం బతకాలి అని. అప్పటి నుంచి నేను ఎవరు ఇప్పుడు దసోత్సవం కూడా మనము మొక్కుతుంటాం తెలుగు వాళ్ళగా ఉన్నప్పుడు అందరికీ, కానీ నాకు ఇష్టం అనిపించదు అవన్నీ ఒకటేసారిగా చంపేసుకున్నా, నాకు ఇష్టం అనిపించదు. మా ఇంట్లో పెద్దలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలని గౌరవిస్తా, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇస్తా, కానీ వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మాత్రం మొక్కను. నా దేవుడు నిజమైన దేవుడు అని నా దేవుని కాలు తప్ప ఎవరి కాలు మొక్కదలుచుకోలేని అన్ని ఇచ్చబెట్టేసిన. ఇంకా
2: చాలా సంతోషం సిస్టర్, మంచి సమాధానం ఇచ్చారు. అదే అయితే మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, ఎందుకంటే మీరు శివుడైనా కానీ దర్గాకి వెళ్ళినా కానీ ఇంతవరకు మీకు 6 ఏళ్ళు సంవత్సరంలో ఊహ తెలిసినప్పటి నుంచి మీకు 28 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓ పక్కన శివుని పూజ, ఇంకో పక్కన దర్గాకి వెళ్ళి అక్కడ పూజ చేసేవారు. కానీ మీకు ఈ 28 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శివుడు కానీ లేదా దర్గాలో అల్లా కానీ కనపడలేదు. ఒకనొక సమయంలో మీకే యేసు ప్రభువుని కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది, ఏమో కనబడితే నమ్ముదాం లేకపోతే లేదు అన్నట్టు అని అనుకుని మామూలుగా వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. సో యేసు ప్రభు కనబడినప్పుడు మరి మీకు ఎలా అనిపించింది, అంటే మరి ఇంతకాలము నేను చేసిన పూజ అంతా వృధా అయిపోయిందా? మరి ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యాడు అని మీకు సమాచారం వచ్చినా అక్కడికి వెళ్ళడము, అక్కడ విగ్రహాన్ని కొనుక్కొని లింగాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పాలాభిషేకము పూజ అన్ని చేసేవారని. సో అంటే దేవుణ్ణి చూడాలి అన్న ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి అన్న ఆకలి మీలో ఉంది అని మీ భక్తి ద్వారా తెలుస్తుంది. సో ఇంత 28 సంవత్సరాలు మీరు చేసిన భక్తి అది యేసు ప్రభువులో అది నెరవేరడం, అలాగే యేసు ప్రభు వెలుగైన దేవుడు మీకు వెలుగులా కనబడి ఆయన హస్తం కూడా మీకు కనిపించిందని చెప్పారు కదా, అలా కనిపించినప్పుడు మీకు మీ హృదయంలో ఏమనిపించింది, ఈ ఇంతకాలం చేసిన భక్తి అంతా ఒకసారి గుర్తొచ్చిందా, అప్పుడు మీ టైంలో మనసులో ఏమి వచ్చిందా?
1: చాలా బాధేసింది, ఎందుకనుకుంటూ నేను ఇన్ని సంవత్సరాలు ఊళ్ళక పూజ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఈ మట్టి బొమ్మలక ముక్కింది అని నాకు చాలా బాధేసింది. ఏడ్చుకున్నా నేను ఆ టైంలో, ఎందుకు దేవా అసలు నువ్వు దేవుడు అయ్యి వీళ్ళందరూ ఇట్లా మొక్కడం ఏంది, మనకు చిన్నగా ఉన్నప్పుడు సంది అని చాలా బాధేసింది. బాధేసి నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నా ఆ టైంలో, అందరు వెళ్ళిపోయినా కూడా చర్చిలోకి వెళ్ళిపోయినా కూడా నేను ఆడే కూర్చొని చేసేపు ప్రార్థన చేసుకున్నా, ఏందమ్మా వెళ్తలే అని అడిగితే లే పాస్టర్ నేను చేసేపు ఉండి పోతా అని చెప్పేసి అడ కూర్చొని మళ్ళీ మోకాలను ప్రార్థన చేసుకున్నా, విగ్రహాధన మొత్తం తొలగిపోవాలని ప్రార్థన చేసిన నేను. ఎందుకంటే నా అసంటే అమాయకులు ఎంతోమంది ఉన్నారు, తెలివకాలకు తెలిసే ఎవరు చెయ్యరు, తెలివక చేస్తారు ఆ పనులన్నీ, తెలిసే మాత్రం ఇట్లా తెలుసుకుంటే మాత్రం దేవుడు వాళ్ళకు కూడా కనిపిస్తాడు, కానీ వాళ్ళు నమ్మితే మాత్రం వాళ్ళకి కనిపిస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళు తెలివక విగ్రహాధన చేస్తారు.
2: ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, 4 సంవత్సరాలు మీరు ఒక పక్కన శివుడు పూజ చేసేవారు, ఇంకో పక్కన చర్చ్కి వెళ్ళేవారు. సో ఆ టైంలో మీకు యేసు ప్రభు కనబడలే. సో ఎప్పుడైతే మీరు ఇంకొకసారి వెళ్దాం ఫైనల్ గా అని నిశ్చయించుకుంటే,
1: నా మెడలు ఉన్న రుద్రాక్ష మాల మొత్తం ఎప్పుడైతే నేను తీసేసి చర్చిలో పోయి అన్ని ఇచ్చబెట్టేసి పోయి చర్చిలో కూర్చున్నా అప్పుడు మాత్రమే నాకు దేవుడు కనిపించాడు.
2: ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నాకు ఇక్కడికే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అందరు కాకుండా ఈయన ఒక్కడనే ఒకసారి కొన్ని రోజులు నమ్మి చూద్దామని ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో 4 సంవత్సరాల్లో కానిది, ఎప్పుడైతే ఇది వదిలిపెట్టి వెళ్ళారో మీకు వెంటనే మీ మీ జీవితంలో ఏదైతే ఆశ కోరిక ఉందో అది మీకు నెరవేరింది. చాలా సంతోషించారు. మరి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే మీ బ్రదర్కి మీరు యేసుప్రభు గురించి చెప్తే ఆయన కూడా నమ్ముకున్నాడు కదా, నమ్ముకున్నాడు, యూత్ మీటింగ్కి వెళ్ళారన్నారు. సో మరి మీ బ్రదర్ చనిపోయినప్పుడు మీకు ఎక్కడన్నా అనిపించిందా, లేదా మీ కుటుంబాల్లో కానీ నువ్వు ఆ యేసుప్రభు దేవుని నమ్ముకున్నావు అందుకే ఇంటి మీదకి ఏమన్నా ఇలా వచ్చింది అందుకే వీడు చనిపోయాడని కానీ, లేదా మీకు మనసులో యేసుప్రభు నమ్ముకున్నందుకే ఇలా అయ్యిందా, ఎందుకు ఇలా అయ్యింది అని ఎప్పుడన్నా అవిశ్వాసం కానీ అనవసరంగా నమ్ముకున్నానా అని ఆలోచన కానీ ఎప్పుడన్నా వచ్చిందా?
0: రాలే, ఆలోచన రాలే, అనిపించలే కూడా. మా ఇంట్లో వాళ్ళు కూడా అనలే. నేను అనుకున్నా దేవుడుకు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు అన్నది ఒక ఖచ్చితంగా నిర్ణయంతో 5 రోజులు ప్రార్థన చేయించిన దేవుడు అది కూడా చూపించుండు. ఆయన చనిపోయి ఎక్కడుండు, ఇది నిజమేనా, పరలోకములు ఉంటారు ఇట్లా అని చెప్తారు కదా, బైబుల్ ఉన్న మాటలు నిజమేనా అని. అప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి తమ్ముడు చనిపోయి దేవుడు ఆ అదృష్టాన్ని కూడా చూపించినప్పటి నుంచి నేను ఇంకా దేవుళ్ళో చాలా ఉండడం జరుగుతుంది. ఆయనకు దేవుడు 2 సంవత్సరాల నుంచి ఒకటే వాగ్దానం ఇస్తుంది, చనిపోక ముందు నుంచి వాగ్దానం కార్డులో నేను జీవ కిరీటం ఇస్తా అని వాగ్దానం కార్డులో వచ్చిందనమాట దేవుడు. ఇంకా ఆయన సొత్తు నీవు నా సొత్తు, నేను జీవ కిరీటం ఇస్తా అని ఉంది వాగ్దానం కార్డులో. అయితే చాలా సంతోషపడ్డాడు. అక్క చూసినవా నీకు ఎట్లా వచ్చింది వాగ్దానం కార్డు, నాకు ఎట్లా వచ్చింది చూసినవా, నాకు మస్తు 2 సంవత్సరాల నుంచి నాకు ఇదే వస్తుంది వాగ్దానం కార్డు అని చాలా సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడి నువ్వు లేదు నీకు నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, ఏదైనా స్వీట్ చేసి స్వీట్ అంటే అందరు చర్చికి వచ్చిన వాళ్ళకి అందరు భోజనాలు పెడతాం స్వీట్ కూడా వేసామని ఇద్దరం కలిసి ఆ రోజు ఆయనకు ఆ వాగ్దానం కార్డు వస్తే అందరికి భోజనాలు పెట్టించి చాలా సంతోషపడి నాకు దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిండు అని చెప్పి అన్ని ఆ వాగ్దానంలో కార్డులు వచ్చినట్టే దేవుడు ఆయన సొత్తుగా వేసుకుంటాని నేను నమ్ముతున్నాను.
2: చాలా సంతోషించారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ తమ్ముడు చనిపోయిన తర్వాత 5 రోజులు ఉపవాసం ఉండి మీరు యేసుప్రభు దగ్గర గోజాడి, నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, ఎందుకు చనిపోయాడు, తను ఎక్కడున్నాడని యేసుప్రభుని మీరు రెండవసారి, మొదటిసారి కనపడమని రెండవసారి మీ తమ్ముడు గురించి చూపించమని అన్నప్పుడు రెండవసారి మీ మొర కూడా యేసుప్రభు విని మీ తమ్ముడిని చూపించడం, మీ తమ్ముడిని కల్లారా మీరు చూశారు చనిపోయిన తర్వాత కదా, ఇంత మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరు చూడలేదు కానీ ఆ ఆధిక్యత మీకు ఇచ్చారు. సో మీ తమ్ముడు ఒక నది దగ్గర అలాగే ఒక వృక్షముతో దగ్గర, సో దేవుడు చూడు అని మీకు ఇలా చెయ్యి చూపించారు కదా అది. సో ఈ దర్శనము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీ మీ తమ్ముడు నేనే తీసుకున్నాను, తను ఎటు వెళ్ళలేదు అని దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు ధైర్యపరిచారని ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడు చాలా ఇంత గొప్పవాడా, ఇంత యథార్థంగా అడిగిన వారికి ఆయన కనపడతాడు అనడానికి మీరే ప్రత్యక్ష సాక్షి. చాలా చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్షి అని చెప్పారు. విన్నారు కదా సిస్టర్ విశాలాక్షి గారి సాక్ష్యాన్ని. సో శివభక్తురాలు అలాగే ఆంజనేయ స్వామి భక్తురాలు, మీరు సాక్ష్యం మరొకసారి డీటెయిల్గా వినండి. ఇంత పూజ, ఇంత భక్తి నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంత భక్తి, ఇంత పూజ, తన జీవితంలో ఒకటే ఆశ, ఏ దేవుడైనా పర్వాలేదు, నాకు దేవుడు కనబడాలా, నాకు కనబడే దేవుణ్ణే నేను నమ్మాలనుకుంటున్నాను, కానీ కనబడని మాట్లాడని దేవుణ్ణి నేను పూజించను అని తను ఒక నిర్ణయం తీసుకొని యేసుప్రభువునైనా సరే, తప్పేముంది, తన యేసుప్రభు మీద మంచి అభిప్రాయం లేకపోయినా సరే తను ఒకసారి ట్రై చేద్దాము అని యేసుప్రభుని ఎప్పుడైతే తను సమస్తం విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చిందో వెంటనే ఆయన జీవము గల దేవుడు కాబట్టి, ఆయన వెలుగైన దేవుడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు వెలుగుగా తనకి ప్రత్యక్షమై తన చేయిని చాచి తనని ముట్టి చక్కని రక్షణను తనకి దయచేశారు. మీ జీవితంలో కూడా విగ్రహారంలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే మీరు కూడా మాట్లాడే దేవుణ్ణి పూజించాలని, అలాగే కనపడే దేవుణ్ణి మీరు ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. సో వై డోంట్ యు గివ్ ఎ ట్రై, ట్రై జీసస్ వన్స్, ఒక్కసారి అడగండి, దేవా నీ సాక్ష్యం విన్నాను, యేసుప్రభువు నిజమైన దేవుడు అయితే నాకు ఒకసారి కనపడు, నాకు ఒకసారి నీ స్వరం వినిపింపజేయి, నేను కూడా ఆ సిస్టర్ లాగా నేను మిమ్మల్ని నమ్ముకుంటానని వై డోంట్ యు ఆస్క్ జీసస్ వన్స్? ఒక్కసారి అడిగి చూడండి, తప్పకుండా యేసు ప్రభు మీతో మాట్లాడతాడు, మీకు దర్శనాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ సిస్టర్ సాక్ష్యాన్ని మనం ఒక చక్కని ఆధారంగా తీసుకుందాం, చక్కని మనము ధైర్యపడడానికి బలపడడానికి సిస్టర్ సాక్ష్యం మనకు ఒక అమూల్యమైన సాక్ష్యంగా మారాలని కోరుకుంటూ, ఎవరైతే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ మీరు ఇంతవరకు మీ జీవితంలో మీ దేవుణ్ణి చూడనట్లయితే, ఆయన స్వరాన్ని విననట్లయితే, ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ గివ్ ఇట్ రైట్. జీసస్ విల్ డెఫినెట్లీ ఓంట్ డిసప్పాయింట్ యూ. సో ఒక్కసారి మీరు యేసు ప్రభువుని పూజించండి, యేసు ప్రభువుని అడగండి నాకు కనపడమని. తప్పకుండా సిస్టర్కి కనబడిన దేవుడు మీకు కూడా కనపడతాడు, మీ జీవితాలను మారుస్తాడు. పాపభరితమైన మన హృదయాల్ని కడిగి శుద్ధీకరించి నీతిగల జీవితాన్ని, యథార్థమైన పరిశుద్ధమైన ఆత్మీయ వరములను మనకు దయచేస్తాడు. సిస్టర్ బ్రదర్కి ఎలా అయితే ఆయన నిత్య జీవము జీవకిరీటం ఇచ్చారో, మనకి కూడా మన మరణాంతరం మనకి జీవకిరీటాన్ని ఆయన పరలోకంలో ఇవ్వబోతున్నాడు. సో మీకు కూడా ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు ఉండి ఉండవచ్చు. సో మీ సాక్ష్యం, దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ హృదయంలో పెట్టుకొని మీతోనే అది అంతం అయిపోవాలని దేవుని చిత్తం కాదు. సో మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుంటాయి. యేసు ప్రభువుని చూసి ఉంటారు, స్వరం విని ఉంటారు, లేదా ఆయన కార్యాలను పొందుకుని ఉంటారు. సో మీరు కూడా మాకు కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవారైతే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అండ్ అలాగే సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. తన ఫ్యామిలీలో తన ఒక్కరితే ఇప్పుడు మారారు. సో వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మారులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ సాక్ష్యాలను కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ ఘనత కలగాలని కోరుకుంటూ, కల్లార మన యేసయ్యని చూసిన సిస్టర్ మన పక్కనే ఉన్నారు, మనం ఆరాధిస్తున్న దేవుడు తనకి కనపడి తన కళ్ళతో తన గొప్ప వెలుగును చూసింది. మనం కూడా రానున్న రోజుల్లో, రెండవ రాకుండా మనం కూడా కల్లారా మన రక్షకుణ్ణి చూడబోతున్నాం. అంతవరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో సహనముతో మనం యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిందిగా, ఈ లోక శ్రమలను భరిస్తూ క్రీస్తు వైపు చూచుచు మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదింపబడతారని కోరుకుంటూ, సిస్టర్ కూడా వందనాలు చెల్లిస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో రేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.